ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.95 ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 21వ తారీఖు, సోమవారం. శుభోదయం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, 2 o'clock సమయం, 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై మనోజ్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा है कि हाल के दिनों में आई कई प्राकृतिक आपदाओं से स्पष्ट है कि जलवायु परिवर्तन के प्रभावों को कम करने के लिए ठोस प्रयास जरूरी है. नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर आयोजित सम्मेलन के समापन सत्र में राष्ट्रपति ने कहा कि वैश्विक वैज्ञानिक समुदाय जलवायु जोखिम को

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో సమయం 6:11 అవుతుంది. క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఆలయం అనగానే విశాలమైన ప్రాకారం, ఎత్తైన గోపురాలు, గర్భాలయంలో దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవేమీ లేకుండానే దట్టమైన అరణ్యంలో ఎండకెండుతూ వానకు తడుస్తూ భక్తులను అనుగ్రహించే శివయ్య గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ శివయ్య ఆలయానికి పైకప్పు వేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. భోళా శంకరుడు స్వయంభూగా వెలిసిన ఈ ఆలయం ఎక్కడుంది? ఆ క్షేత్ర విశేషాలేంటో ఇవాళ్టి క్షేత్రదర్శుల్లో తెలుసుకుందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టందని అంటారు. తమ కష్టాలు తీర్చమని శివుడికి మొరపెట్టుకోవడానికి వచ్చిన భక్తులు ఎండగెండుతూ వానకు తడుస్తున్న శివుణ్ణి చూసి చెలించిపోయి శివుడికి పైకప్పు వేద్దామని ప్రయత్నించి భంగపడతారు. శివుడికి ఇలాగే ఉండడం ఇష్టమని భావించి తమ పూజలు కొనసాగించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వనాల మధ్య శివుడు స్వయంభూ లంకేశ్వరుడుగా వెలిసి వనాల మధ్య ఈ పరమేశ్వరుడు వెళ్ళడంతో ఇక్కడి వారు వనమల్లికార్జునుడిగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందామా?

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. అయితే ఆ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు మొగల్తూరులో అటవీ ప్రాంతంలో ఉండే వనాల మధ్య స్వామి స్వయంభూగా వెలిశారు. దీంతో ఇక్కడికి వచ్చిన సాధు సన్యాసులు పక్కనే ఉన్న కోనేర నుండి నీటిని తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేసేవారంట. ఆ సమయంలో మొగల్తూరును పరిపాలించిన రాజులు అడవికి వచ్చి ఈ శివయ్యను పూజించేవారు. అయితే కొంతమంది రాజులు కోట నుండి అడవిలోకి వచ్చి శివలింగాన్ని పూజించడం ఇబ్బందిగా భావించి శివలింగాన్ని కోట వద్ద ప్రతిష్ఠించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

క్షేత్రదర్శినిలో ఇవాళ మనం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో వనాల మధ్య వెలిసిన శివుడి గురించి, ఆ స్థల పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే శివలింగాన్ని కోటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు చాలా, కానీ ఇందుకోసం శివలింగం చుట్టూ లోతుగా తవ్వుతారు, అయినా అంతం ఎక్కడో కనపడలేదు. దీంతో మరింత లోతుగా తవ్వే క్రమంలో స్వామివారి లింగానికి గుణపం పోటు తగలడంతో రక్తం ఏరులై కారిందంట. దాంతో భయపడ్డ రాజులు ఈ శివయ్య సామాన్యుడు కాదని ప్రత్యక్షంగా ఇక్కడ వెలిశాడని భావించి శివలింగాన్ని కోట వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నారంట. ముఖ్యంగా ఇలా వనాల మధ్య ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉండటమే ఈ స్వయంభూ లింగేశ్వరుడికి ఇష్టమని భక్తులు చెప్తుంటారు.

స్టూడియో క్లాక్లు సమయం 6:40 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. ఇందులో క్షేత్రదనుషులో మనం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వనంలో వెలిసిన శివుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒకసారి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరగనున్న శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఆలయం మీద వేసిన చలువ పందిళ్లు అగ్నికి ఆహుతి కావడంతో ఆనాటి నుండి శివుడికి పైకప్పులు వేసే ధైర్యాన్ని ఎవరూ చేయట్లేదంట. మరి ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో వనంలో వెలిసిన ఆ శివుడి గురించి తెలుసుకుంటున్నాం కదా. అక్కడ శివుడికి ప్రతిరోజు నిత్య పూజాదికాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. ప్రత్యేకించి ఇక్కడ శివయ్యను భక్తులు నేరుగా తాకి అభిషేకం చేసుకోవచ్చు. ఒక మొగల్తూరు ప్రాంతం వారే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఈ ఆలయంని సందర్శించి స్వామివారికి స్వయంగా అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ స్వామిని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. మరి భక్త సులభుడైన ఈ స్వయంభు లంకేశ్వరుణ్ణి వీలైతే మీరు కూడా సందర్శించండి. మరి ఇది ఇవాల్టి క్షేత్ర దర్శనం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఫిట్గా కనబడాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కదా, ఫిట్నెస్తో పాటు హెల్తీగా ఉంటే ఎంత అదృష్టమో. అలాంటి టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే మనందరి ఫేవరెట్ హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం. మరి ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

నిజంగా ఎంత సూపర్బ్ సాంగ్ కదా. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి పాట ఇంకా ఇలా వినాలనిపిస్తూ ఉంటుంది మనందరికి కదా. సో అలాంటి పాటలన్నీ నేను క్యూబ్ చేశాను. డెఫినెట్గా అంత మంచి సూపర్ మ్యూజిక్ విందాం ఈరోజు. స్టూడీ క్లాక్లో 7:08 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్. సో మరి చాలామంది ఎంత తిన్నా బరువు పెరగడం లేదని చాలా ఫీల్ అవుతుంటారు, ఆర్ బరువు పెరగాలని రోజు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అయితే బరువు పెరగడం ఓకే, కానీ ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? అండ్ మోర్ ఇంపార్టెంట్, బాడీ వెయిట్ మాత్రమే కాదు మజిల్ స్ట్రెంత్ని కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇవాల్టి హెల్తీ మార్నింగ్స్లో మాట్లాడుకుందాం. మంచి మంచి పాటలు వినుకుంటా మీరైతే వింటూనే ఉండండి. ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ విన్నారు. మనమున్నాం హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం. ఇప్పుడు వెయిటింగ్ మెషిన్ అంటే వెయింగ్ మెషిన్ మీద కనిపించే నెంబర్ ఒకటే హెల్త్కి మెజర్మెంట్ కాదు కదా. మన బాడీకి కావాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్, న్యూట్రిషన్, ఎనర్జీ అండ్ రికవరీ. ఏం తినాలి, ఎలా తినాలి, ప్రోటీన్ పోర్షన్ ఎంత, ఎక్సర్సైజ్ ఎందుకు అవసరం, స్లీప్ మజిల్ బిల్డింగ్కి ఎందుకు అవసరం, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి. ఇంకా వెయిట్ గెయిన్ పేరుతో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలు ఏంటి, ఇదిగో ఇలాంటి విషయాలన్నీ ఇవాళ తెలుసుకుందాం. సూపర్ హిట్ నెంబర్ వినుకుంటూ స్టేడియం.

0: FM Rainbow 101.9.
1: బరువు ఎలా పెరగాలి, బరువు పెరగాలంటే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు నేను మాట్లాడుతున్నాను కదా. అయితే బరువు పెరగాలంటే ముందు సరైన ఆహారాన్ని తీసుకోవాలనేది నిజం, ఇదే నిజం మనందరికీ తెలుసు. ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో కూడా ఇంపార్టెంటే. అయితే చాలా సర్వేస్ కూడా జరుగుతుంటాయి కదా, మరి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఆ సర్వేల ప్రకారం ఒకేసారి ఎక్కువ ఫుడ్ కాకుండా రోజుకి 5 నుంచి 6 సార్లు తక్కువ క్వాంటిటీల్లో తీసుకోవాలంట. దీంతో కడుపు నిండిపోతుంది, ఎలాంటి ఇష్యూ లేకుండా బరువు కూడా పెరుగుతారంట. అలా అని ఎక్కువ

ఫుడ్ తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. అంటే మనకి ఏమనిపిస్తుంది, ఎక్కువ ఫుడ్ తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతాం కాబట్టి మనం హెల్తీగా ఉంటామని? కాదు కాదు కాదు, అలా అని జంక్ ఫుడ్ తింటే సరే బరువు సరే, మరి ఆరోగ్యం సంగతి ఏంటి? ఇంకా తెలుసుకుందాం ఇలాంటి విషయాలు. స్టే ట్యూన్డ్.

నిజంగా ఒక సూపర్ హిట్ నెంబర్లో, ఒక సూపర్ హిట్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, పావ చందమామలు మీరు సినిమాలోని సూపర్ హిట్ అంటే మా అన్నయ్య, అన్నయ్య సినిమా నుంచి సూపర్ హిట్ నెంబర్, తర్వాత మనం ఆకలి బరువు దీని గురించి మాట్లాడుతున్నాం. సో మరి ఆకలి తక్కువగా ఉంటే రోజుకి 5 నుండి 6 సార్లు తినొచ్చు. భోజనానికి ముందు ఆ తర్వాత లిక్విడ్స్ తీసుకోవాలి, కానీ మనం తినేటప్పుడు మాత్రం అస్సలు తీసుకోవద్దంట. ఇంకా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవసరమైనంత వరకే క్వాంటిటీలో తీసుకోవడం, ఇంకా జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ అవకాడో, నట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వంటి హెల్తీ ఆయిల్స్తో సలాడ్స్ కూడా చేసుకోవచ్చంట. ఇంకా ఇలా ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ వీటన్నింటికంటే ముందు ఏంటో తెలుసు కదా, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత మీరు

ప్రియమైనని సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి తర్వాత మనకు బరువు, ఆకలి, దీని గురించి కదా మనం మాట్లాడేది. ఈరోజు వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వర్డ్ అయితే అస్సలు మర్చిపోద్దు, అదే మజిల్. వెయిన్ మెషిన్లో నెంబర్ పెరిగితేనే గోల్ కాకుండా మన బాడీ స్ట్రెంగ్త్ కూడా ముఖ్యమే కదా. అందుకే కరెక్ట్ న్యూట్రిషన్తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా యూజ్ అవుతుందన్నమాట. జిమ్ మ్యాండేటరీ అని కాదు, కానీ మన ఫిట్నెస్ లెవెల్స్కి తగ్గ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కానీ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ లాంటివి ట్రైనర్ ఆర్ ఫిట్నెస్ ప్రొఫెషనల్ గైడెన్స్తో స్టార్ట్ చేసేయచ్చంట. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత మరిన్ని విషయాలు. స్టే ట్యూన్డ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగళమయం. స్టూడియో క్లాక్లో సమయం 7:46 అవుతుంది. మనం ఇవాళ బరువు ఆకలి అంటూ హెల్తీ మార్నింగ్స్లో మాట్లాడుతున్నాం. చాలా విషయాలు, వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ పెన్ అయిపోయింది అనుకుంటాం, కానీ అసలు రికవరీ పని అప్పుడే మొదలవుతుందన్నమాట. అంటే మన బాడీకి కావాల్సిన విశ్రాంతి, నిద్ర కూడా హెల్తీ లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మజిల్ బిల్డింగ్కి ఒక ఈక్వేషన్ని ఇలా గుర్తుపెట్టుకుందాం. ఎలా అంటే, న్యూట్రిషన్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ రికవరీ. సో న్యూట్రిషన్, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, ప్లస్ ట్రైనింగ్ అంటే మన మజిల్ బిల్డింగ్కి మనం చేయాల్సిన బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అది ప్లస్ రికవరీ. సో రికవరీ అంటే న్యూట్రిషన్ రికవరీ చేస్తే సరిపోదు, ఈ మూడింటిలో ఏదో ఒకటి మిస్ అయినా కానీ మన రొటీన్ ఇన్కంప్లీట్ అయినట్టే అనమాట. ఇంకా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: cultural adda on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
0: Telanganam. Telangana's heartbeat on air.
2: 7:52 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి ఆకలి బరువు అంటూ హెల్తీ మార్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరితో అయినా కంపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను. మన గోల్ అది కాదు కదా, ఇంకొకరిలా కనిపించడం కాదు, నిన్నటి కంటే ఈరోజు కొంచెం హెల్తియర్గా ఉండటం అన్నమాట. అంటే వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా జర్నీని పేషెన్స్తో చూడాలి, ఎందుకంటే హెల్తీ చేంజెస్కి టైం పడుతుంది. అంటే గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్ కదా. సో మన బాడీతో ఫైట్ చేయొద్దు, మన బాడీతో వర్క్ చేయాలన్నమాట. అలాంటప్పుడే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం.

దట్ వాజ్ ఎ వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సంక్రాంతి. కార్తీక్ అండ్ చిత్ర పాడిన బ్యూటిఫుల్ నెంబర్ విన్నారు. మరి ఈరోజు మనం హెల్తీ మార్నింగ్స్లో తెలుసుకుంది ఏంటంటే, వెయిట్ పెంచుకోవడం అనేది మన టార్గెట్ కాదు, మన హెల్త్ని ఎంత మెయింటైన్ చేస్తామనేది కూడా అంతే టార్గెట్ అనమాట. సో ఫుడ్, ఫిట్నెస్, స్లీప్ అండ్ రికవరీ, ఇవన్నీ మన ఈ నాలుగు మన డైలీ రొటీన్లో గనక మనం భాగం చేసుకుంటే మనం అంటే మనం మన బాడీకి మనం తీసుకునే ఆ కేర్కి మరింత మీనింగ్ ఉంటుందన్నమాట. సో హెల్తీగా ఉండటం ఒక డెస్టినేషన్ కాదు, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న చాయిసెస్తో తయారయ్యే ఒక జర్నీ. సో దిస్ ఈజ్ టుడేస్ హెల్తీ మార్నింగ్స్. ఇంకా మీ మార్నింగ్ కనుక హెల్తీగా ఉంటే మీ ఓల్డ్ డేలోనే ఆ చేంజ్ అనేది, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హెల్తీ మార్నింగ్స్.

0: Rainbow 101.9.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ 2 o'clock లో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. దళితుల భూములకు ప్రజాప్రభుత్వం సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దళితుల భూముల విషయంలో కొందరు కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ఫామ్ హౌస్ల సందర్శన పేరుతో టూరిజం స్థలాలకు వెళ్లినట్లు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లి ఏం చేశారని, అక్కడికి వెళ్లి ఏం సాధించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మూడేళ్లలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు సాగునీరు, 24 గంటల విద్యుత్తు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతులే గద్దెదింపుతారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఇలవేనిల్ వళరివాన్, విదర్శ వినోద్, సోనం ముస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో ఇలవేనిల్ వళరివాన్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రంజిత్. స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 8:04 అవుతుంది. సో మనందరికీ తెలుసు, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. యాజ్ యూజువల్ గా వెరైటీ అనిపించే విషయాలు, డే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు, నాకు తెలుసు మీరు కూడా రెడీ అనుకోండి. మరి మరిన్ని తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 8:10 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. సో మరి సడన్ గా మనకు కావాల్సిన వ్యక్తి, మనం రోజు తిరుగుతాం వాళ్లతో, ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా బయట తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, సో మనల్ని ఒకరోజు సడన్ గా చూసి మీరెవరు అని అడిగితే ఒక్కసారి షాక్ అయిపోతాం కదా. ఏంటి ఇలా అడుగుతున్నారు, నాకు తెలిసి జోక్ చేస్తున్నాడా, కామెడీ చేస్తున్నాడా, నాతో ఫన్ చేస్తున్నాడా అనిపిస్తుంటుంది. ఆర్ యూ జోకింగ్ అని అంటాం ఫస్ట్ క్వశ్చన్. సో మనం ఎన్ని అడిగినా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది నిజంగానే మర్చిపోయాడా, నీకు ఏమైనా మతిమరప అని సింపుల్గా అన్నా కూడా చాలామందికి తెలిసినట్టే అనిపించినా కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్హిట్ నెంబర్ విన్నాం భద్ర సినిమా నుండి. రైట్, మరి అల్జీమర్స్ ఆర్ అల్జైమర్స్ పేరేదైనా కానీ దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. దీని గురించి ఎప్పుడైనా విన్నారా? అది మన మైండ్ని ప్రభావితం చేసే ఒక వ్యాధి. ఇది వస్తే మన ఆలోచన విధానం, మనం రోజు చేసే పనులు మర్చిపోవడం లాంటివి జరుగుతుంటాయన్నమాట. అలానే ప్రతి మతిమరుపు అల్జైమర్స్ కాదు, కానీ మతిమరుపు పదే పదే జరుగుతుంటే మాత్రం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ సెప్టెంబర్ 21 కదా వరల్డ్ అల్జైమర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో దీనికి హిస్టరీకి వెళ్తున్నాయి. 2026 థీమ్ ఏంటంటే, ద ఎర్లియర్ యు నో ద మోర్ యు కెన్ డూ, ఎ డెమెన్షియా డయాగ్నోసిస్ మ్యాటర్స్ అనే ఒక థీమ్తో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. అంటే సమస్య గురించి మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత తొందరగానే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. మొదట అల్జైమర్స్గా స్టార్ట్ అయిన ఇది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డెమెన్షియాగా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకా మనుషుల్ని అంటే చిన్న చిన్న మర్చిపోవడం అయితే ఓకే, అది ఇంకా ఇంకా తీవ్రతరం అయిందనుకోండి, అప్పుడు డెమెన్షియా అవి అయ్యి ఆ తర్వాత మనం మనుషుల్ని గుర్తుపట్టడం, మనుషుల్ని ఏమంటారు అస్సలు గుర్తుపట్టకపోవడం, గుర్తుంచుకుపోవడం ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. సింపుల్గా అసలు ఏం చేస్తున్నామో ఒక మైండ్లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లియర్గానే డిటెక్ట్ చేసి డయాగ్నైజ్ చేసి ఆ తర్వాత సరైన చికిత్స తీసుకుంటే ఈ అల్జైమర్స్ నుంచి డెమెన్షియా నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. రైట్, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఏ 24 అవుతుంది, వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, మన జీవితంలో లేని వాటి గురించి ఆలోచించడానికి మనకు చాలా టైం ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్న వాటి కోసం, మన వాటి కోసం, మన కోసం ఉన్న వారి కోసం ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పామా? చెప్పే ఉంటాం అనుకోండి చాలాసార్లు, కానీ కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది కదా. ఇంతకీ ఈ థ్యాంక్స్ గురించి ఇప్పుడు ఎందుకంటే ఉంది, సందర్భం వచ్చింది, అదేంటో నేను చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: స్టూడియో క్లాక్లో 8:31 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇవాళ సెప్టెంబర్ 21 అంటే ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది, అదే వరల్డ్ గ్రాటిట్యూడ్ డే, ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం. అంటే జస్ట్ థ్యాంక్స్ చెప్పడం కాదు, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చిన్న హెల్ప్ అయినా దాన్ని గుర్తుంచుకోవడం అన్నమాట, దాన్ని వెనుకున్న మోటో. సో మనకి హెల్ప్ చేసిన మనుషులను మనం అర్థం చేసుకోవడం, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని హెల్ప్ చేసిన వాళ్ళకి ఆ పర్సన్కి మనం చెప్పేది రెండు మాటలే కావచ్చు, థ్యాంక్స్ అని, థ్యాంక్ యూ సో మచ్ అని. ఏదైనా సరే భాష ఏదైనా కానీ వాళ్ళ హృదయంలో అది ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 1966 ఫస్ట్ టైం గ్లోబల్గా స్టార్ట్ అయిన 1977 నుండి యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో లెట్స్ థ్యాంక్ ద పర్సన్ హూ మేడ్ అవర్ లైఫ్స్ గ్రేట్ బ్యూటిఫుల్ అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే రోజు. జనరల్గా ఎప్పటికప్పుడే మనం అప్పచెప్పినట్టే చేస్తూ ఉంటాం, కానీ ఇలా ఒక వరల్డ్ గ్రాటిట్యూడ్ డే అని పెట్టారంటే ఆ

కృతజ్ఞతకి ఎంత వాల్యూ ఇచ్చినట్టు కదా. సో మనం కూడా మనకి తెలిసిన వాళ్ళు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే మనకి ఎక్కడో ఏదో టైంలో ఎన్నో సంవత్సరాల క్రితమో లేకపోతే ఎప్పుడో మన వర్క్ అంటే మన వర్క్ మనం వర్క్ చేసే దగ్గర కానివ్వండి, మనం ఎక్కడైనా సరే చిన్న హెల్ప్ అయినా ఉంటుంది కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే రోజు అన్నమాట. ఓకే, ఇంకా మాట్లాడుకుందాం సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

8:37 అవుతుంది స్టూడియో క్లాక్ లో. సూపర్ హిట్ నామ్స్ సూపర్ హిట్ నంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఉత్సాహం తగ్గిపోవాలా? అస్సలు కాదు. దీనికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాను, జపాన్. ఎందుకంటే జపాన్లో 100 సంవత్సరాలు లేకపోతే అంతకు మించి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ సంఖ్య ఏకంగా 100,000 చేరిందంట. అంటే 100,000 పైనే ఉన్నారు అక్కడ. అందులో 94,000 పైగా మహిళలు ఉండగా 13,000 పైగా పురుషులు ఉన్నారు. మరి ఈ రీసెంట్గా సర్వే, అంటే ఈ సెప్టెంబర్లో జరిగిన సర్వే ప్రకారం ఈ లెక్కలు అన్నమాట. సో మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విషయం గుర్తుంచుకోవాల్సింది, వయసు అనేది కేవలం క్యాలెండర్లో ఒక సంఖ్య మాత్రమే అనుకుంటూ ఉంటాం కదా. జనరల్గా చాలామంది కూడా ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటూ ఉంటారు. సో మన హెల్తీ లైఫ్ స్టైల్లో మన ఫుడ్ కానీ, మన అంటే మన బాడీ ఎక్సర్సైజెస్ కానీ, ఇంకా ప్రశాంతంగా ఉండే మనసు, ఇవన్నీ మన జీవిత ప్రయాణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఘటికుడు సినిమా నుండి కార్తీక్ హరిణి పాడిన ఈ బ్యూటిఫుల్ నెంబర్ మన కోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 8:44 అవుతుంది స్టూడే క్లాక్లో. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాం. జనరల్గా మనం కారు నడిపేటప్పుడు నడుతుంటే వెళ్తూ ఉంటుంది, ఆపితే ఆగుతుంది, అంతే కదా. సో మరి కారు ఆపితే ఏమవుతుంది అంటే ఫ్యూయల్ కానీ డీజిల్ కానీ సేవ్ అవుతుంది. కానీ మనం డే టు డే లైఫ్లో ప్రకృతికి ఇచ్చే కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి అంటే దీనికి సంబంధించే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 అంటే ఇవాళ జీరో ఎమిషన్స్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. మన వెహికల్స్, ఇండస్ట్రీస్, పవర్ జనరేట్ చేసేవి అండ్ వాట్ నాట్ ఎన్నో వాడుతున్నాం మనం. సో మరి వాటి వల్ల గాల్లోకి ఎన్ని ఉద్గారాలు ఎన్ని ఎమిట్ అవుతుంటాయి కదా. సో మరి ఎంతవరకు మన లైఫ్ని కంఫర్టబుల్గా ఉంచుకోవడానికి చాలా చేస్తుంటాం, బట్ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదా. అంటే చిన్న దూరం అయితే వెహికల్స్కి బదులు నడవడం కానీ, వీలైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, అవసరం లేని టైంలో లైట్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా వాటిని ఆఫ్ చేయడం, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా మనకి తోచిన విధంగా ఇలా ఎమిషన్స్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. సో జీరో ఎమిషన్స్ డే మోటో ఏంటంటే, సో అవసరం లేని టైంలో మనం ఇలాంటి ఉద్గారాలు అంటే విడుదల చేసే ఇలాంటి మనం చాలా వాడుతున్నాం మన డే టు డే లైఫ్లో. సో వాటిని మనం ఆపేయాలి. ఆపేస్తే ఎంతో కొంత అంటే మన భవిష్యత్తుకి మనం ఏమంటారంటే, ఇప్పుడు మనకి చాలామంది పేరెంట్స్ కానీ ఇంకెవరైనా భావితరాలకి ఇంకా మనం ఏదైనా దాచితే బాగుంటుంది అని అంటుంటారు. సో ఆస్తులు ఇలాంటివి దాచవచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలంటే మాత్రం మనం డే 1 నుంచే ఏమంటారు ఇనిషియేట్ తీసుకోవాలి ప్రతి విషయాన్ని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీరో ఎమిషన్స్ డే అండ్ ఇంకా మరిన్ని సూపర్ హిట్ విషయాలు అలాగే సూపర్ హిట్ నెంబర్స్ తెలుసుకునే ముందు ఈ సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ జర్నీ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనకి జనరల్గా ఇంట్లో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి కదా, ఎలా అంటే రిమోట్ కోసం జరిగే గొడవ నుండి ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాల వరకు గొడవ మొదలవ్వడానికి ఒక్క మాట చాలు. కానీ శాంతిని, అంటే అక్కడ ఒక పీస్ని మనం క్రియేట్ చేయాలంటే మాత్రం ఏం కావాలి? మంచి మనసు కదా. మరి అది ప్రతిసారి పాసిబుల్ అవుతుందా? అసలు అది కనుక పాసిబుల్ అవుతే అసలు గొడవలు ఎందుకు అవుతాయి కదా? అసలు గొడవలకి, నాన్ వైలెన్స్కి అసలు చోటే ఉండదు ఒకవేళ మంచి మనసు కనుక ఉంటే, అర్థం చేసుకునే మనసు, మన్నించే మనసు కనుక ఉంటే. సో మరి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ మరి ఇద్దరు కాంప్రమైజ్ కన్విన్స్ అవ్వాలంటే మాత్రం ఒక్కరైనా శాంతిగా ఆలోచించాలి, శాంతంగా ఆలోచించాలి. మరి దీనికి సంబంధించిన విషయం ఏదో ఉండే ఉంటుందని మీరు కూడా గెస్ చేస్తున్నారు, రైట్? డెఫినెట్గా ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టేడియం.

అన్ని మార్చకపోవచ్చు, కానీ మన ఇంట్లో, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్షిప్లో, లేకపోతే మన ఆఫీసులలో, ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వస్తాయి కదా, అప్పుడు మనం ఈ దాన్ని తగ్గించడానికి కూల్గా ఉండాలి, అంటే శాంతంగా ఉండాలి అనేవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ప్రపంచ శాంతికి మొదటి అడుగు కూడా మన మనసులోనే మొదలవుతుంది, మన చుట్టూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వైబ్రెంట్ హైదరాబాద్లో మనం తెలుసుకున్నాం. మీకు సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది, సన్ ఆఫ్ సత్యమూర్తి నుండి 1 and 2 and 3 and 2 start.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. 9:01 దాటి అలా టైం ముందుకు వెళ్తోంది. సో మరి ఈరోజు హైదరాబాద్లో హ్యాపెనింగ్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలతో నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నట్టయితే ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం, ఆ తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి జావేద్ అలీ పాడిన గులాబీ కళ్ళు 2 అంటూ మన కోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ నెంబర్. స్టే ట్యూన్డ్.

సో మరి నంబర్ విన్నాం. మరి హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ అండ్ హ్యాపెనింగ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు తెలుసు కదా, మనకి హైదరాబాద్ అంటే చార్మినార్ ఒకటే కాదు, ట్యాంక్ బండ్ మీద వినిపించే గణపతి బప్ప మౌర్య ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఎందుకంటే మనకి వినాయక చవితి ఆల్మోస్ట్ 5 డేస్ 7 డేస్ ఇలా నడుస్తుంది, గణేష్ విమర్శన కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి వేలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్ వద్ద అంటే ఆ గణనాయకుడి నిమజ్జనాన్ని చూడడానికి వస్తూ ఉంటారనమాట. సో మరి మరి మీరు కనుక ఫ్రీ అయితే మీరు కనుక ఆ నిమజ్జనాలు అన్నీ చూడాలనుకుంటే మాత్రం అక్కడ హుస్సేన్ సాగర్కి వెళ్ళి అవన్నీ చూడొచ్చు లైవ్లో. సో కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, భక్తి ఉండాలి, భద్రత కూడా ఉండాలి. సో మరి మీరు కనుక ఆ లైవ్ అంటే ఎన్నో వినాయకులు ఇలా వస్తూనే ఉంటాయి దారి పొడుగునా, ఆ నిమజ్జనాన్ని చూడాలంటే మాత్రం హుస్సేన్ సాగర్కి వెళ్ళాల్సిందే. సో మరి ఇంకొక ఈవెంట్ గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ నెంబర్ క్రేజీ ఫీలింగ్ అంటూ వచ్చేస్తుంది. నేను శైలజ సినిమా నుండి మన కోసం.

స్టూడెంట్ క్లాక్ లో 9 గంటల 10 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్లో 9:47 టైం అవుతుంది. మరి ఈవెంట్స్, హైదరాబాద్లో జరిగే హ్యాపెనింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి మొదటగా మనందరికి తెలుసు, యాజ్ యూజువల్గా రవీంద్ర భారతిలో ఎన్నో క్లాసికల్ ట్రెడిషన్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతుంటాయి. ఈ రోజు కూడా మార్నింగ్ అట్ ఈవినింగ్ 6 to 10 వరకు ఉందన్నమాట విభావరి నాట్య అకాడమీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్. మరి మీరు కూడా వీలైతే ఆ క్లాసికల్ ట్రెడిషన్ పర్ఫార్మెన్సెస్ చూసి మీరు కూడా ఆనందించవచ్చు. మరి నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ గురించి, హ్యాపెనింగ్స్ గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఎపిక్ సినిమా నుండి సంచారమే అనుకుంటూ మనది కోసం స్టేడియం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

ఎన్ఈవి.ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: సూపర్ హిట్ నంబర్స్ అండ్ అలాగే మంచి మంచి విషయాలు ఈవెంట్స్ అని తెలుసుకుంటున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుసుకోవాల్సిందే, అదేంటంటే జనరల్గా మన కార్ కానీ మన వెహికల్ కానీ ఇంకెక్కడైనా ఏదైనా స్క్రాచెస్ వస్తే మనం ఏం చేస్తాం జనరల్గా? సో ఆ స్క్రాచెస్ని రిమూవ్ చేయడానికో లేకపోతే రిపేర్ ఇవ్వడానికో అదే చేస్తాం. కానీ కొందరు క్రియేటివ్ పీపుల్ మన చుట్టూ ఉంటారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? సో ఆ స్క్రాచ్ని ఏం చేస్తారంటే ఇన్నోవేటివ్గా ఆలోచించి దాన్ని అంటే ఇప్పుడు ఈ మనం చెప్పుకునే ఆ పర్సన్ ఏం చేశాడంటే జపనీస్ సమురాయ్ ఆర్ట్ ఉంటుంది కదా, సో ఆర్ట్ వచ్చేలా ఆ స్క్రాచ్ని అందులో కవర్ అయ్యేలా మొత్తం చేశాడనమాట. ఆ తర్వాత అందరు ఇదేంటి అని అనుకున్నారు, కానీ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ చూసి అసలు వావ్ అని అన్నారనమాట. అంటే చాలామంది ఒక అంటే జనరల్గా మన లైఫ్లో కూడా ఏదైనా చేస్తున్న

అప్పుడు దాన్ని రిపేర్కి ఇచ్చేయాలి లేకపోతే ఇంకేదైనా చేసేయాలి అనుకుంటారు, కానీ కొంచెం క్రియేటివిటీ అనే దాన్ని మనం యాడ్ చేస్తే అది మనకి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్గా అవుట్పుట్గా వస్తుంటుంది అన్నమాట. అలాంటి వాటికి ఇది ఎగ్జాంపుల్, రైట్? ఇంకొక సూపర్ హిట్ నెంబర్ విందాం, వచ్చేస్తుంది కొరియన్ కనకరాజ్ సినిమా నుండి రాసాగుమ్మడి అంటూ మంచి ఫోక్లోర్ స్టైల్ ఉన్న ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: నైన్ 57 అవుతుంది టుడే క్లాక్ లో, ఇంకా 3 మినిట్స్ ఉంది. సో 3 మినిట్స్ తర్వాత ఏం జరుగుతుంది?
3: ఇంకొంతసేపట్లో నేను మీ ఆర్జదివ్య మీతో జాయిన్ అవ్వబోతున్నాను మరెన్నో ముచ్చట్లు ఇంకా కబుర్లతో. స్టే ట్యూన్డ్.
2: ఓకే, సో అది అన్నమాట సంగతి.

సో 2 మినిట్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక సూపరిట్ నెంబర్ విందాం. విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాను. మరింత మరిన్ని బ్యూటిఫుల్ నెంబర్స్ అలాగే ఇన్ఫర్టైన్మెంట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 26వ తేదీన జరిగే 81వ యుఎన్జీఏ ఉన్నత స్థాయి సెషన్లో విదేశాంగ మంత్రి ప్రసంగిస్తారు. మాదక ద్రవ్య రహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిన్న వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ అనే అంశంపై ఒక ఇంటరాక్టివ్ ట్యాగథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాని నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల కోసం సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వివరాలను ఎక్స్ వేదికగా ఆదివారం వెల్లడించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ దందాలు ప్రజలకు తెలియాలనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని, రంగనాయక సాగర్ మొదలు ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్ నగర్ ఫామ్ హౌస్లను ప్రజలకు చూపించామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మంతో సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో రజతం దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

Welcome back, listeners. Hope that was an energetic track, Ilahi. Who would never miss to listen that song? Ye kitna acha hai na sunte. Okay, you're listening to Namaste Hello Adab with me, Arjun Divya on Rainbow FM 101.9. Aaj hum baat kar rahe hain International Day of Peace ki. Every year, September 21st is observed as the International Day of Peace. And this year's theme is Invest in Peace for Everyone, Everywhere, Every Day. Invest in Peace. Usually, जब हम investment की बात करते हैं तो क्या याद आता है? Money, savings, property, gold, stocks. But today we are talking about a different kind of investment. पीस में इन्वेस्टमेंट और उसके लिए बैंक अकाउंट की ज़रूरत नहीं है. थोड़ा पेशेंस, थोड़ा अंडरस्टैंडिंग, थोड़ा काइंडनेस, बस इतना ही तो चाहिए. कभी कभी हम किसी की बात पूरी सुनने के पहले ही आंसर रेडी कर लेते हैं. अच्छा, तुम यह कह रहे हो, लेकिन मेरी बात सुनो. एक्चुअली प्रॉब्लम तुम्हारी है. अरे पहले तो सुन लो. కొంచెం విని తర్వాత మాట్లాడితే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అస్సలు స్టార్ట్ కూడా అవ్వకపోవచ్చు. దాట్స్ ఆల్సో పీస్. అండ్ పీస్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ టు బీ సంథింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ కంట్రీస్. ఇట్ క్యాన్ స్టార్ట్ రైట్ హియర్ ఎట్ హోమ్ విత్ అవర్ ఫ్రెండ్స్, విత్ అవర్ కొలీగ్స్ అండ్ విత్ ద పీపుల్ వీ మీట్ ఎవ్రీ డే. చిన్న చిన్న చేంజెస్ పెద్ద పెద్ద డిఫరెన్సెస్ తీసుకువెళ్ళవు. So before that, here comes another track. Stay tuned.

0: It's a feast for your ears.
1: Jashne Hyderabad. Savor the city's soul.
2: जागते रहो जागते रहो,
3: सिर्फ जागते नहीं सजग रहो,
2: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
3: अफवाहों से
2: धोखाधड़ी से
3: जागरूक होना है, अपने अधिकारों के प्रति
2: अपने जिम्मेदारियों के प्रति,
3: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से,
2: सजग भारत
3: जागरूक भारत
2: सशक्त भारत।
3: सुनिए सजग भारत
2: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
3: जागरूक बनिए
2: सजग रहिए।
4: हेलो डियर लिसनर्स, मन लाइफ लो ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
5: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, ఆప్ సున్ రహే FM రెయిన్బో 101.9 విత్ మీ RJ దివ్య. ఆజ్ కా థాట్ థోడా సింపుల్ హై. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ సెడ్ థ్యాంక్ యూ టు సమ్వన్ అండ్ యాక్చువల్లీ మెంట్ ఇట్? కభీ కభీ హమ్ అజ్యూమ్ కర్ లేతే హై కి సామ్నే వాలే కో పతా హీ హోగా. మమ్మీ కో పతా హై మే ఉస్నే ప్యార్ కర్తా హూ. ఫ్రెండ్ కో పతా హై ఐ అప్రిషియేట్ దెమ్. कोलिक तो पता है आई एम थैंकफुल टू हिम और हर, बट वाई अज्यूम? बोल देने में किया जाता है सेट. थैंक योर पेरेंट्स, थैंक योर फ्रेंड्स, थैंक दैट कोलिक हु हेल्प्ड यू, थैंक द पर्सन हु ऑलवेज लिसन्स टू योर नॉनसेंस, एंड समटाइम्स थैंक योर सेल्फ टू फॉर गेटिंग थ्रू डिफिकल्ट डेज, फॉर ट्राइंग अगेन, फॉर नॉट गिविंग अप. మన కోసం కూడా కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, బికాస్ వీఆర్ వెరీ క్విక్ టు పాయింట్ అవుట్ వాట్ వీ హ్యావెంట్ డన్. బట్ హౌ ఆఫెన్ డూ వీ స్టాప్ అండ్ సే హే ఐ యాక్చువల్లీ డిడ్ ప్రెటీ వెల్ టుడే, మేబీ టుడే ఈజ్ దట్ డే టు డూ దట్. సో ఆల్వేస్ బీ వెరీ మచ్ యునో గ్రాటిట్యూడ్ టు యువర్ సెల్ఫ్ టు, బికాస్ యు ఆర్ కూపింగ్ అప్ విత్ దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ ఈజీ. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కెవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని కేజడ్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం తమ ప్రాణాలనర్పించిన అమృతాదేవి బిష్నోయ్కి ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు కేజడ్లీ త్యాగ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగవీరుల స్మృతి నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో ఒక అంతర్భాగంగా నిలిచి ఉందని ఓం బిర్లా అన్నారు. భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకెహిరో మొరిటా నిన్న జోధ్పూర్లో భారతదేశ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో కలిసి పయనించారు. జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక అధిపతులు ఈ విమాన ప్రయాణం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి 1981లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో హింసను తగ్గించడం, యుద్ధాలను నివారించడం, శాంతి అహింసలను పెంపొందించడం ఈ దినోత్సవ లక్ష్యం. శాంతిలో పెట్టుబడి, అందరికీ ప్రతిచోట ప్రతిరోజు అనే అంశాన్ని ఈ ఏడాది ఇతివృత్తంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆసియా క్రీడలలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించినందుకు ఎలవేనిల్ వళరివన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వళరివన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వళరివన్కు నిన్న లభించినది 2వ పతకం కావడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ అండ్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తున్నారు. మీ ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 లేదా 2324085 లేదా 2955092 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: Welcome back, listeners. Hope you enjoyed the track. That was Harry Styles Golden. And हम सोने के बारे में बात कर रहे हैं. गोल्ड हैज अनदर फैसिनेटिंग प्रॉपर्टी. इट इज एक्सट्रीमली मैलेबल एंड डक्टाइल. सिंपल लैंग्वेज में गोल्ड को बहुत थिन शीट्स में बीट किया जा सकता है और इनक्रेडिबली थिन वायर्स में ड्रॉ किया जा सकता है विदाउट ईजिली ब्रेकिंग. You know, imagine how roughly it could be easily wired. You would be surprised if I say 2 kilometers. You can pull a gold wire, thin wire, incredibly thin, up till 2 kilometers. That's why gold isn't just used for jewelry. It also has applications in electronics because it conducts electricity well and resists corrosion. So next time you see a tiny bit of gold, don't think बस इतना सा, because that tiny piece has some pretty extraordinary physical property. And this brings us to perhaps the most interesting question: why gold? Why did different civilizations across different parts of the world and different periods of history value this particular metal so much? Gold has a rare combination of qualities. It's relatively scarce, it's durable, it doesn't easily corrode. It's divisible, portable, and recognizable. And unlike many materials, it doesn't simply disappear or decay with time. So, over thousands of years, gold became associated with wealth, status, jewelry, and eventually money. आज के टाइम में गोल्ड इज ट्रेडेड ग्लोबली एंड इज ऑल्सो हेल्ड एज अ फाइनेंशियल एसेट बाय इन्वेस्टर्स, इंस्टीट्यूशंस एंड सेंट्रल बैंक्स. बट फॉर ऑर्डिनरी पीपल गोल्ड स्टिल हैज अनदर मीनिंग. इट कैन बी अ वेडिंग गिफ्ट, अ फैमिली हेयरलूम, समथिंग पास्ड फ्रॉम अ ग्रैंड मदर टू अ मदर एंड देन टू द नेक्स्ट जनरेशन. सो समटाइम्स यू आर नॉट जस्ट होल्डिंग अ पीस ऑफ मेटल, यू आर होल्डिंग अ पीस ऑफ फैमिली हिस्ट्री. But here you're going to listen to a few promos. Stay tuned.
1: Irani chai,
2: bun maska,
1: Hyderabadi biryani,
2: tangdi kebab,
1: kurbani ka meeta,
2: shehdood malai.
1: Hyderabad is a grand buffet,
2: and every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: Welcome back, listeners. आप सुन रहे हैं FM Rainbow 101.9 with me RJ Divya. Rainbow के साथ लाइफ रंगीन है. So, हमने इतने कुछ बात किया है गोल्ड के बारे में. So, where does gold come from? Well, technically, the gold you are wearing may have started its journey billions of years before the earth even existed. So, ये सब हमने अभी-अभी बात की इसकी जर्नी में, फ्रॉम अ वायलेंट इवेंट इन डीप स्पेस टू अ माइन ऑन अर्थ टू अ ज्वेलरी बॉक्स इन योर होम. दैट्स वन इनक्रेडिबल जर्नी फॉर अ पीस ऑफ मेटल. एंड हॉनेस्टली गोल्ड ज्वेलरी मे बी वन ऑफ द ओल्डेस्ट थिंग्स यू कैन स्टिल वेयर एंड बी फैशनेबल. एंड ऑफकोर्स यू नो दिस दैट हु एवर हैज मोर गोल्ड देल बी द किंग. एंड इट्स ऑलरेडी बींग ऑब्जर्व्ड एंड नोन फैक्ट. या सो हम इतने कुछ सोने के बारे में बात किए हैं और अभी आपके लिए भी एक ट्रैक आ रहा है. स्टे ट्यून्ड.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతలు సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారితో సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్తో 040 జత చేసి 2 3 2 4 0 8 5 2

మరియు 2 3 2 4 0 8 5 3 మరియు 2 9 5 5 0 9 2 3 నంబర్లకు కాల్ చేయవచ్చు.

नमस्ते हैदराबाद, आप सुन रहे हैं एफएम रेनबो 101.9 विद मी आरजे दिव्या एंड द टाइम एट आवर स्टूडियो इज 12:10 एंड मध्याहం అవుతుంది. కొంచెం డే స్లోగా నడుస్తుంది. మనం ఎన్నో ముచ్చట్లు వేసుకున్నాం, ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం ఇవాళ డే స్పెషాలిటీ గురించి, ప్రపంచ ప్రశాంతత దినోత్సవం అండ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత గురించి, అండ్ అలానే బంగారం. ఆబ్వియస్లీ బంగారం గురించి కూడా చాలా ముచ్చట్లు వేసుకున్నాం. కానీ ఇవాళ 21 సెప్టెంబర్ అంటే మనకి ఒక గొప్ప రచయిత, కవి, నాటకకర్త గుర్తుకు వస్తారు. ఆయనే గుర్జాడ అప్పారావు గారు. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఆయన కేవలం పోయమ్స్ ప్లేస్ రాయలేదు, ఆయన రచనల ద్వారా సొసైటీ గురించి మాట్లాడారు. ఎస్పెషలీ ఆయన రాసిన కన్యాశులకం గురించి మనం తప్పకుండా మెన్షన్ చేయాలి. ఆ రోజుల్లో సొసైటీలో ఉన్న చైల్డ్ మ్యారేజ్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్, సోషల్ హిపోక్రసీ లాంటి విషయాలకు చాలా బోల్డ్లీ ఆయన తన రచనలతో చూపించారు. అయితే గుర్జాడ గారి రైటింగ్లో నాకు పర్సనలీ ఇంట్రెస్టింగ్ అనిపించే విషయం ఏంటంటే ఆయన లాంగ్వేజ్. ఆయన ప్రజల రోజు మాట్లాడే వాడుక భాషలో రాయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే లిటరేచర్ అనేది పుస్తకాల్లో మాత్రమే ఉండకూడదు, కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేలా ఉండాలి అనే థాట్. అండ్ వన్ ఆఫ్ హిస్ మోస్ట్ రిమెంబర్డ్ లైన్స్ ఇస్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే కేవలం నేల కాదు, దేశం అంటే అక్కడి ప్రజలు. చాలా సింపుల్ సెంటెన్స్, బట్ ద థాట్ బిహైండ్ ఇట్ ఇస్ హ్యూజ్. మనం కంట్రీలో మ్యాప్స్, బార్డర్స్, జియోగ్రఫీ డిఫైన్ చేస్తాం, కానీ గుర్జాడ గారు చెప్పిన ఐడియా ఏమిటంటే ఎ నేషన్ ఇస్ అల్టిమేట్లీ అబౌట్ ఇట్స్ పీపుల్, దర్ లైఫ్స్, ద డిగ్నిటీ అండ్ ద ప్రోగ్రెస్. అందుకే ఆయన రచనలు ఆ కాలానికి మాత్రమే సంబంధించినవి కావు, సొసైటీ మారుతున్న మనుషులు గురించి ఆయన రేజ్ చేసిన క్వశ్చన్స్ ఇప్పటికీ రిలెవెంట్గానే ఉంటాయి. సో ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ మనం ఆయన కేవలం ఒక గొప్ప తెలుగు రచయితగా రిమెంబర్ చేసుకోవడం కాకుండా సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్న రచయితగా గుర్తు చేసుకుందాం. బికాస్ సమ్టైమ్స్ ఏ రైటర్ డజంట్ జస్ట్ రైట్ అబౌట్ సొసైటీ, వాళ్ళు సొసైటీకి ఒక మిర్రర్ చూపిస్తారు. అండ్ గుర్జాడ అప్పారావు గారు సర్టెన్లీ డిడ్ దాట్. విత్ దాట్ హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటుంది ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే దివ్య. రెయిన్బోతో జీవితం రంగుల్మయం. అండ్ ఆఫ్ కోర్స్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ లీడర్ మూవీ. అండ్ ఆఫ్ కోర్స్ అది మ్యూజిక్ అందించింది మికీ జమేయర్. అండ్ మధ్యలో వచ్చేది చూడండి ఆ లిరిక్స్, మా తెలుగు తల్లికి. అసలు విన్ని ఎన్ని రోజులు అయిపోతుంది కదా ఈ సాంగ్. ఎంత బాగుంటుందో, చిన్నప్పుడు స్కూల్లో ఇది ప్లే చేసినప్పుడు. ఇది పాడింది టంగుటూరి సూర్యకుమారి గారు. ఎంతో బాగుంది ఈ సాంగ్ విన్నప్పుడు, చాలా మెమరీస్ గుర్తొచ్చాయి నాకు స్కూల్లో. సో అలా అలా మనం ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం. సో అ ఫ్యూ డేస్ అగో ఐ వాజ్ రీడింగ్ అబౌట్ శ్రీనివాస రామానుజం. యునో సమ్ టైమ్స్ వెన్ యూర్ రీడింగ్ సంథింగ్ ఎక్దమ్ క్యాజువల్లీ అండ్ సడన్లీ వన్ పర్టిక్యులర్ సెంటెన్స్ మేక్స్ యూ స్టాప్. You read it once, then you read it again. And you think, wait, why did this particular line catch my attention? Something like that happened with me. I was reading The Man Who Knew Infinity, the book about Ramanujan. And while describing the language family he came from, I came across this phrase, the musical sounding Telugu. And honestly, aa okka

స్పేస్ నన్ను ఆపేసింది. ద మ్యూజికల్ సౌండింగ్ తెలుగు. తెలుగుని మనం రోజు మాట్లాడుతాం కదా, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంటికి ఎప్పుడు వస్తావు, మన డైలీ కాన్వర్సేషన్స్లో ఈ వర్డ్స్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బట్ కభీ హమ్ రుక్ కే సున్తే హై, నాట్ వాట్ వీఆర్ సీయింగ్ బట్ హౌ యాక్చువల్లీ తెలుగు సౌండ్స్. వై డస్ ఇట్ ఫీల్ ద వే ఇట్ డస్? ఇస్ ఇట్ ద వే ద వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్? ఇస్ ఇట్ ద రిథమ్? ఇస్ ఇట్ పోయట్రీ? ఆర్ ఇస్ ఇట్ మ్యూజిక్? లేదా సంథింగ్ మచ్ ఓల్డర్? అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దిస్ బికాస్ హానెస్ట్లీ తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. సో మన లాంగ్వేజ్ గురించి మనం కొంచెం డీపర్గా ఆలోచించాలి కదా. అండ్ టుడే ఐ థాట్ లెట్స్ డూ ఎగ్జాక్ట్లీ దట్. బట్ ఏక్ బాత్, ఐ డోంట్ వాంట్ దస్ ఓన్లీ బీ ఫర్ తెలుగు స్పీకర్స్. సో టుడే యూ విల్ హియర్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ టుగెదర్ బికాస్ అగర్ ఆప్ తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, మేబీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఆర్ యూ విల్ హియర్ తెలుగు జస్ట్ అ లిటిల్ డిఫరెంట్లీ. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్ వన్ ఫ్రేజ్ దట్ కాట్ మై అటెన్షన్, ద మ్యూజికల్ సౌండింగ్ తెలుగు. వై హ్యాస్ తెలుగు బీన్ హర్డ్ దాట్ వే? విల్ ఫైండ్ అవుట్ స్లోలీ. హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ ట్రాక్. స్టే ట్యూన్డ్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852 మరియు 23240853 మరియు 295509923 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
6: ఇరానీ చాయ్,
7: బన్ మస్కా,
6: హైదరాబాదీ బిర్యానీ,
7: టంగ్ ది కబాబ్,
6: కుర్బానీ కా మీఠా,
7: షహదూద్ మలాయ్.
6: Hyderabad is a grand buffet.
7: And every dish has a story waiting to be told.
6: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
7: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
6: It's not just food.
7: It's culture, history and flavor rolled into one.
6: Jashne Hyderabad.
8: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్

0: సిక్స్ తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, ఆప్ సున్ రే ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే దివ్య. ఆర్ అభి హమ్ తెలుగు కే బారే మే బౌత్ కా రీసెర్చ్ యునో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఓకే, అవి ఎక్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ క్యారెక్టర్ కో స్టోరీ మే ఇంట్రడ్యూస్ కర్తే హ్యాం. హిస్ నేమ్ వాస్ నికోలో ది కాంతి. హీ వాస్ ఎన్ ఇటాలియన్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా అరౌండ్ ద ఎర్లీ 15th century, అండ్ అకార్డింగ్ టు ద సోర్స్ ఐ వాస్ రీడింగ్, వెన్ హీ ఎన్కౌంటర్డ్ తెలుగు హీ వాస్ అపారెంట్లీ సో ఇంప్రెస్డ్ బై ద లాంగ్వేజ్ దట్ హీ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. నౌ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, దట్ ఫ్రేజ్ సున్కే ముజే భీ లగా అచ్చా బట్ వై ఇటాలియన్? Telugu and Italian obviously belong to completely different language families. So this wasn't about linguistic ancestry. It was about the impression the language created when he heard it. Imagine that you are traveling through a place you have never been before. You hear people speaking a language you have never heard. And something about the sound makes you compare it with Italian. ఇంట్రెస్టింగ్ నా. ఆర్ ముజే సబ్సే జ్యాదా ఇంట్రెస్టింగ్ యే లగా కి యే పర్సెప్షన్ తెలుగు స్పీకర్స్ కే బాహర్ భీ ఎగ్జిస్ట్ కర్తా థా. సో మేబీ దర్ వాజ్ రియలీ సమ్థింగ్ డిస్టింక్టివ్ అబౌట్ ద వే తెలుగు సౌండ్స్. బట్ టు అండర్స్టాండ్ వీ నీడ్ టు గో మచ్ ఫర్దర్ బ్యాక్ దెన్ అ ట్రావెలర్ ఇన్ ద 1400s. వీ నీడ్ టు ఆస్క్ వేర్ డిడ్ తెలుగు యాక్చువల్లీ కమ్ ఫ్రమ్. సో లెట్స్ గో బ్యాక్ టు ద రూట్స్. తెలుగు బిలాంగ్స్ టు ద ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, అండ్ వెన్ యూ హియర్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ యూ మే ఇమీడియట్లీ థింక్ ఆఫ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అండ్ ఎస్, దీస్ లాంగ్వేజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ బ్రాడర్ ఫ్యామిలీ, బట్ దెర్ ఇస్ అన్ ఈవెన్ ఓల్డర్ లేయర్ టు ద స్టోరీ. లింగ్విస్ట్ యూజ్ ద టర్మ్ ప్రోటో ద్రవిడియన్ ఫార్ ద రీకన్స్ట్రక్టెడ్ కామన్ ఆన్సెస్టర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్. ప్రోటో ద్రవిడియన్ అంటే మనం ఇవాళ మాట్లాడే తెలుగు కాదు, ఇట్స్ అ రీకన్స్ట్రక్టెడ్ లింగ్విస్టిక్ ఆన్సెస్టర్. థింక్ ఆఫ్ ఇట్ ఆస్ అ వెరీ ఓల్డ్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ విచ్ డిఫరెంట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ డెవలప్డ్ ఓవర్ టైమ్. అండ్ దాట్స్ ఫ్యాసినేటింగ్ బికాస్ ఇట్ చేంజెస్ ద వే వీ థింక్ అబౌట్ లాంగ్వేజ్. వీ యూజువల్లీ థింక్ తెలుగు ఇస్ తెలుగు, కన్నడ ఇస్ కన్నడ, తమిళ్ ఇస్ తమిళ్. బట్ హిస్టరీలో లాంగ్వేజెస్ సపరేట్ ఐలాండ్స్లో ఉండవు. పీపుల్ మూవ్, కల్చరల్స్ ఇంట్రాక్ట్, వర్డ్స్ ట్రావెల్, రైటింగ్ ట్రెడిషన్స్ డెవలప్ అలాంగ్ సైడ్ ఈచ్ అదర్, అండ్ సమ్ రిలేషన్షిప్స్ బికమ్ ఎస్పెషలీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ జియోగ్రఫీ. అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్ వెన్ వీ లుక్ అట్ తెలుగు అండ్ కన్నడ. బట్ బిఫోర్ దాట్ హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. శశివదని వేటూరి గారి రచనం, అలానే ఉన్ని కృష్ణన్ గారి సంగీతం అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ దర్శకత్వం. ఎంత బాగుంది కదా ఈ సాంగ్. సో అలానే మనం తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం, తెలుగు అండ్ కన్నడ. జస్ట్ దోస్ టూ నేమ్స్ టుగెదర్ అండ్ యూ క్యాన్ ఆల్రెడీ సెన్స్ దట్ దేర్ ఇస్ అ లాంగ్ హిస్టరీ బిహైండ్ దట్ రిలేషన్షిప్. Both belong to the Dravidian family, and because the regions where these languages developed are geographically close, there has been centuries of cultural interaction, especially when we look at the Vijayanagara period. Things become even more interesting. This was a period when Telugu and Kannada literary and cultural worlds were closely connected. Poets traveled, scholars traveled, ideas traveled. And languages interacted with each other. So language history is not just about grammar books. It's also about people. Imagine a poet moving from one court to another, a scholar traveling to another region,

Welcome back, listeners. That was a beautiful song by Harris J. Raj from the film Garshana. And of course, mana talk related ga untadane play chesanu. Okay, ippudu koncham language ni itself listen chedam. Telugu has a characteristic that is sometimes described using the term Ajanta or Achantu. In Telugu, vowels are called Achulu and consonants are called Hallulu. Aithe ippudu meeku ardhamai untundi nenu enduku aa paata play chesanu. And one interesting feature is that many Telugu words naturally end with vowel sounds. Now, I am not going to suddenly become your Telugu grammar teacher, but just listen to the effect. Words can have a more open ending, and when words come together in poetry or song, that sound can create a particular flow. Hindi mein kabhi kabhi hum bolte hain na, are iska sound kitna smooth hai. Something similar happens here. Telugu sound structure can make it comfortable for poetry and musical composition. The source connects this feature with the ease of rhyme and poetic expression. So maybe when somebody hears Telugu and thinks, ye language thodi musical lag rahi hai, thus responding at least partly to these sound patterns. But here's the important thing. This is only one part of the story, because a language can have a particular structure, but poetry decides what to do with it. And Telugu poetry has done quite a lot with that. You know, there are many film songs. Mana Telugu paatallo oka interesting habit untadi. Suppose a lyricist wants to say that someone is beautiful, ippude meer viruntaru. నువ్వు అచ్చుల్లో నా హల్లువో అని కదా, దాన్ని అతిశయోక్తి అంటారు. ఇది తెలుగులో మన కవులు చాలా బాగా వాడేస్తారు, అండ్ ఎస్పెషల్లీ ఫిలిమ్స్లో ఒక దాన్ని కంపేర్ చేయాలంటే ఇంకో దాంతో పోలుస్తూ ఉంటారు, అది ఊరికే పెట్టరు. సో ఆమె ఎలా ఉంది అని చెప్పడం కాదు, ఆమెని చూస్తే ఎలా అనిపిస్తుందో అని కూడా చెప్తూ ఉంటారు. ఇదే తెలుగుకున్న మ్యాజిక్. అండ్ మీరు వినే ఉంటారు, ఎన్నో కీర్తనలు తెలుగులోనే ఉంటాయి. అండ్ కంప్లీట్లీ నేను ఎప్పుడు షాక్ అయ్యాను అంటే, మీరు నగుమోము సాంగ్ హృదయం ఒక మలయాళం పిక్చర్లో వినుంటారు, అది మొత్తం తెలుగు లిరిక్సే, బట్ తెలుగుని అక్కడ కూడా ఆదరిస్తారు. కన్నడ అండ్ తమిళ్, మలయాళం, వీటిల్లో ఎన్నో మన తెలుగు కీర్తనలు చాలా మంచిగా పాడుతూ వినిపిస్తూ ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత సుప్రభాతం, అబ్బా ఎంతోమంది తెలుగు ఇళ్లల్లో ఇప్పటికీ అదే మొదటిగా మనం ప్లే చేస్తాం. సో అలా మన లాంగ్వేజ్ ఎంతో తీయగా చాలామందికి వినిపిస్తుందంట.

సో అలా మనం మళ్ళీ చేరుకున్నాం మ్యూజికల్ సౌండింగ్ తెలుగు. ఎప్పుడైతే నేను ఈ బుక్ చదివానో, ఈ ఫ్రేజ్ ఎప్పుడైతే నా అటెన్షన్ కాట్ చేసిందో, మన లాంగ్వేజ్ని రోజు మాట్లాడతాం బట్ సమ్టైమ్స్ వీ డోంట్ రియలీ లిసన్ టు ఇట్. టుడే వీ ట్రావెల్డ్ అ లిటిల్ ఈవెన్ బ్యాక్ టు ద్రవిడియన్ రూట్స్. వీ టచ్ ప్రోటో ద్రవిడియన్, తెలుగు, కన్నడ గురించి మాట్లాడుకున్నాం. వీవర్ టు విజయనగర పీరియడ్ అండ్ అలాగే నికోలోటి కౌంటీని కలుసుకున్నాం. వి లుక్డ్ అట్ తెలుగు సౌండ్ స్ట్రక్చర్ అండ్ ఫైనలీ వీ కేమ్ బ్యాక్ టు పోయట్రీ అండ్ సాంగ్స్. అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ ఐ డోంట్ థింక్ యూ క్యాన్ పాయింట్ టు జస్ట్ వన్ రీజన్ అండ్ సే దిస్ ఇస్ వై తెలుగు సౌండ్స్ మ్యూజికల్. ఇట్స్ అ కాంబినేషన్, తెలుగు స్ట్రక్చర్, హిస్టరీ, లిటరేచర్, మ్యూజికల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనరేషన్స్ ఆఫ్ పీపుల్ యూజింగ్ ద లాంగ్వేజ్ క్రియేటివ్లీ. మన తెలుగు అంటే జస్ట్ ఒక్క లాంగ్వేజ్ కానీ కాదు అని చెప్పడం ఈజీ. But today, I wanted to actually show you a little bit of why. So maybe this hour is a bit personal for me as a mother tongue is Telugu. But I also wanted to make it accessible to everyone. So that's why I chose to speak in Telugu, Hindi and English. So it gives a wider connection. So I hope today you listen a little differently. మనం తెలుగు మాట్లాడదాం కానీ ఈరోజు మనం తెలుగు విన్నాం. నాట్ జస్ట్ ద మీనింగ్ బట్ ద సౌండ్, ద రిథమ్, ద ఫీలింగ్. దిస్ ఆర్జ దివ్య ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో కే సాత్ లైఫ్ రంగీన్ హై, రెయిన్బోతో జీవితం రంగుల్మయం. అండ్ మరికొద్దిసేపట్లో మీరు హలో రెయిన్బో వింటారు. స్టే ట్యూన్డ్.

0: హలో రెయిన్బో. సో మనం ఇప్పుడు విన్నాం అతిథి మూవీలో నుంచి కిలాడి కూనా సాంగ్. అలానే మనతో పాటు ఉన్నారు. హలో రెయిన్బో.
1: శ్రీనివాసరావు మలక్పేట్మా.
0: యా, సో మీరు క్వశ్చన్ విన్నారు కదండి.
1: చెప్పరా?
0: సో మీరు చిన్ననాటిలో ఎక్కువగా నచ్చని వస్తువు కానీ పద్ధతి కానీ ఏంటి? అది పెద్ద అయినాక బిగు బాగా నచ్చింది, అలాంటి ఒక ఏమైనా ఉందా? అది ఉంటే షేర్ చేసుకోండి. యా, ఆన్ ఎయిర్ అండి.
1: ఓకేమ్మా. అయితే చిన్నప్పుడు మాకు స్కూలు దగ్గరే ఉండింది, సో వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళము. ఆ వాకింగ్ అనేది మాకు బాగా నచ్చకపోయేది. అసలుకే ఎక్కడికైనా పోదామంటే సైకిల్ ఉండింది ఇంట్లో. ఫాదర్కు పెరాలసిస్ వస్తే సైకిల్ ఇంట్లోనే ఉండేది, కాబట్టి ఆ సైకిల్ అయినా తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా సైకిల్ మీదే తిరిగేవాడిని. అయితే తర్వాత మీదన్నట్టుగా పెద్ద అయిపోయిన తర్వాత ఏమిటంటే, డయాబెటిక్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ డాక్టర్ గారు ఏమన్నారంటే, కంపల్సరీ మీరు వాకింగ్ 40 మినిట్స్ అన్నా చేయాలండి. అట్లీస్ట్ 30 to 40 మినిట్స్ వాకింగ్ చేయాలి కంపల్సరీ. అది పెద్ద అయిన తర్వాత నచ్చకుండా కానీ అది తప్పకుండా నచ్చడానికి ఉపాయమైంది. కంపల్సరీగా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం, కంపల్సరీగా చేసుకుంటూ మా రోగాన్ని తగ్గించుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ.
0: ఓకే అండి, మీరు షేర్ చేసుకున్న విషయం ఎంతో బాగుంది అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఆయన వాకింగ్ గురించి చెప్పారు. చిన్నప్పుడు ఆయనకు నడవడం నచ్చలేదు, కానీ పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి నడవడం చాలా ముఖ్యమైపోయింది. సో ఇంకొక కాలర్ జాయిన్ అవ్వబోతున్నారు మనతో.

0: Hello, Rainbow. Hello, Rainbow.
1: సరే, ఆయన కనెక్ట్ అవ్వలేదు. ఈ లోపల ఒక మంచి పాట వస్తుంది మీ ముందుకి. స్టే ట్యూన్డ్.

0: Welcome back, listeners. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే దివ్య. అండ్ ఇప్పుడే మీరు విన్న సాంగ్ హలో హలో లైలా ఫ్రమ్ దడా. సో ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే, మీకు చిన్ననాటికి ఇష్టం లేని ఒక వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఒక హ్యాబిట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే మీకు అప్పుడు నచ్చలేదు కానీ పెద్ద అయినాక మీకు బాగా నచ్చింది. సో ఇవాళ మనతో ఒక కాలర్ ఉన్నారు. హలో రెయిన్బో.
1: హలో అమ్మా దివ్య.
0: యా విన్నారు కదండి క్వశ్చన్. సో
1: క్వశ్చన్ విన్నామా? క్వశ్చన్ నేను రమణయ్యను, క్వశ్చన్ విన్నాను. ముందుగా నీకు దిర్గేష్ మన్ బాబు అంటే తెలుగులో పాటలు, తెలుగు

0: కీర్తన గురించి చెప్పినావు, విజయనగర రాజులు గురించి చెప్పావు, తర్వాత తెలుగు పద్యం దేశ భాషలను తెలుగు లెస్స అని కూడా అన్ని చెప్పావు. చాలా సంతోషం అయిపోయిందమ్మా నీ మాటలు వింటూ మాకు.
1: థ్యాంక్ యూ అండి.
0: అయితే అమ్మా మాకు అయితే తెలుగులో పద్యం చెప్తామ్మా చిన్న వద్ద.
1: ఓకే
0: తెలుగులో.
1: ఓకే అండి.
0: తల్లి గర్భము నుండి తనము తేడవ్వడు, వెళ్ళిపోయని నాడు వెంట రాదు, దక్షాధికారై నలవనమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తవార్జన చేసేవి రవి గుటిగాను పొడబెట్టిన సొమ్ము కుడువబోడు, ముందుగా మరుగైన భూమి లోపల దాచి, ఇప్పుడు లాకర్లలో దాచి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిట్టు రోదరుల కౌనో, తేనె జుంటీ గలియవా చెరువులకు భూషణ వికాస శశిధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర నచ్చకములో ఆ పద్యం ఉంది మాది. అయితే అమ్మా పద్యం నీకు నచ్చలే, నచ్చకపోతే నేను చెప్పినాను. తర్వాత టాపిక్ వచ్చేసమ్మా, నాకు చిన్నప్పుడు ఎక్కువ పాటల మీద కానీ పద్యాల మీద కానీ ఇష్టం ఉండేది కదమ్మా, చెప్పాలని కానీ ఇచ్చేసి ఇష్టం ఉండేది. పెద్ద పెద్ద అయినా తర్వాత నాకు ఇప్పుడు 82 ఏళ్ళు వచ్చినా కూడా ఈ పాటలు పద్యాలు చెప్పాలని, నిన్న మాకి వినాయకుని విగ్రహం పెట్టింటే కూడా అక్కడ కూడా ఒక పాట పాడమంటే ఒక పాట పాడనందు చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ పాటల మీద ఈ పద్యాల మీద, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయినా పెద్ద అవకాశాలు తక్కువే ఉన్నాయి. అయితే నేను 82 ఏళ్ళు కాబట్టి బయట తిరగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కాబట్టి ఏదో ఇంట్లో నుండి పాటలు అవి పాడుకుంటూ ఉంటాడమ్మా. మీ మా ఆర్జల మాటలు వింటూ మీ మాటలు మా అమ్మాయిలతో మా మనవరాళ్ళతో సమానం కాబట్టి మీతో బాగా మాట్లాడుకుంటా ఉంటామ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలానే ఈయన పద్యాల గురించి చెప్తున్నారు, సో పద్యాలు చాలా హెల్ప్ అవుతాయండి. నేను పర్సనల్గా చెప్తున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారి జాబ్ వల్ల ట్రాన్స్ఫర్ జాబ్స్లో ఉండేవాళ్ళం, నాకు అస్సలు తెలుగు వచ్చేది కాదు చదవడం కానీ రాయడం కానీ. సో మాట్లాడడం అంటే ఇంట్లో మాట్లాడతారు కాబట్టి తెలుసు, కానీ ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్కి చాలా కష్టమైంది. నా సంగీత గురువు సరోజ గారు అండ్ లలిత తొప్పెళ్ళ గారు వాళ్ళిద్దరూ నాకు తెలుగు పద్యాలు, తెలుగు సాహిత్యం అండ్ అలానే నాకు సరిగమలు కూడా ఇలాంటివన్నీ కూడా తెలుగులోనే నేర్పించేవాళ్ళు. దానివల్ల అవన్నీ చదవడం వల్ల నాలుక తిరిగి అండ్ మంచిగా తెలుగు ఇప్పుడు మాట్లాడుతున్నాను, రాయగలుగుతున్నాను. అప్పుడప్పుడు ఒత్తులు హల్లులు పోతూ ఉంటాయి, బట్ స్టిల్ ఒకప్పుడు తెలుగు రాని దానికన్నా ఇప్పుడు బాగా వచ్చని చెప్పుకోగలను. సో మనతో పాటు నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూద్దాం. వన్ సెకండ్. హలో రెయిన్బో.
2: హలో.
1: హలో. యా, సో ఇవాళ క్వశ్చన్ మీరు విన్నారు కదా?
2: విన్నాను విన్నాను. చిన్నప్పటిది మీకు ఇష్టం లేనిది ఏమిటి, ఇప్పుడు ఇష్టపడేది ఏమిటి?
1: అవునండి,
2: చిన్నప్పుడు దివ్యాన్ని బాగా ఇష్టపడేవాడిని ఏమో. ఎందుకంటే నవ్వించాలి మిమ్మల్ని. నేను ఎలా అంటే ఓలేడు ప్రభాకర్ రావుని కిచకితలు పెట్టకుండా నవ్వించేస్తా.
1: థ్యాంక్స్ అండి. అండ్ సో ఆన్సర్ ఏంటి మీ క్వశ్చన్ కి?
2: చిన్నప్పుడు నాకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండేది కాదు.
1: ఓకే.
2: పెద్ద అయిన తర్వాత నాకుని తినేస్తుంటాను అనమాట ఇప్పుడైతే. దాని తర్వాత ఆన్ ఎయిరా మేడం?
1: అవునండి ఆన్ ఎయిర్ లోనే ఉన్నాం.
2: తర్వాత కాకరకాయ కూడా అసలు ఇష్టపడేవాడిని కాదు, చేదుగా ఉంటుంది కదా.
1: అవునండి.
2: కానీ ఇప్పుడు 3 రోజులు కంటిన్యూగా పెట్టినా కూడా తినేస్తాను అనమాట.
1: ఓకే.
2: అయితే కాకరకాయ గురించి అని అంటే చెప్పుకోవాలి, నేను మా ఫ్రెండ్ ఒక ఆయన సాల్మన్ రాజు అని ఇక్కడ అనంతపూర్ జిల్లాలో కదిరిలో ఉంటాడు, అక్కడికి నేను వెళ్ళినా లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినా కూడా పక్క తీసుకొస్తాడు అనమాట కాకరకాయ కూరని. కాకరకాయ కూర చాలా ఇష్టపడుతుంటాను ఇప్పుడు. అప్పుడు చిన్నప్పుడు అబ్బే అన్నమైనా తిండైనా మానేసేవాడిని, కానీ కాకరకాయ కూర వంకాయ కూర అంటే పక్కన పెట్టేసేవాడిని.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్.
2: ఓలేడి ప్రభాకర్ రావు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. సో మీరు విన్నారు కదా ఆయన ఏమన్నారు అంటే కాకరకాయ యాని బిటర్ గార్డ్ అండ్ బ్రింజాల్ ఉన్కో పసంది నీ థా పర్ అభి యునో నౌ హీ లవ్స్ ఇట్ వెన్ హీ వాజ్ అ కిడ్ హీ యూస్ టు నాట్ లైక్ ఇట్ అండ్ ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ ఐ యూస్ టు హేట్ బిటర్ గార్డ్ వెరీ మచ్ బట్

0: as a child, but while growing up, you liked it eventually. So here is one caller with us. Hello, Rainbow.
1: हेलो, गुड आफ्टरनून मैडम, दिव्या मैडम जी जी
0: हाँ, गुड आफ्टरनून. तो आपने क्वेश्चन सुना ही होगा
1: मैं
0: ना.
1: सुन लिया मैडम, सुन सुबह से 6 बजे से सुनते रहता मैडम। एफएम सुनने के बाद हम लोग शक्ति, उत्साह, उल्लासम, आनंदम, संतोषम ఇంకా ఎంతో మంచిగా ఉన్నాం మేడం। ఒకప్పుడు నేను పాగల పాగలుగా చేసి అమ్మాయి ఇక్కడ అవులాగా చేసే బోల్తాను మేడం, అవులాగా చేసే రహనే వాళ్ళ మేడం। ఎఫ్ఎం రెయిన్బో సున్నే కాబోదు బహుత్ అచ్చే పోగాయి మేడం। అది తక్కువ 50% 60% అచ్చే పోగాయి మేడం। పలే బాత్ కన్నీకి భీ నియాత మేడం, పలే చోటే బచ్చవాన్ని మేడం। మేరా మమ్మీ డాడీ ఏదైనా పని చెబితే మేడం చేసేవాడిని కాదు మేడం, 1 కిలోమీటర్ వెళ్ళాలి। ఏదైనా పిండి ఆడించుకు రావాలన్నా, కూరగాయలు కిరాణా సరుకులు తేవాలన్నా 1 కిలోమీటర్ వెళ్ళాలి।

0: ఎంతో మంచిగా ఉంటున్నాం మేడం. ఒకప్పుడు నేను పాగల పాగలగా చేస్తే అమ్మాయి ఇక్కడ అవులాకా చేసే పోతే మేడం, అవులాకా చేసే రానివాళ్ళు మేడం. అక్క ఎఫ్ఎం రెయిన్బోస్ ఉండే కాదు బోర్డు వచ్చే పోగాయి మేడం. అది తక్కువ 50% 60% వచ్చే పోయి మేడం. పలే బాత్కర్ణికి బి నియాత మేడం, పలే చోటే బెచ్చబడినాయి మేడం. మీరు మమ్మీ డాడీ ఏదైనా పని చెబితే మేడం చేసేవాడిని కాదు మేడం. 1 కిలోమీటర్ వెళ్ళాలి, ఏదైనా పిండి ఆడించుకురావాలన్నా కూరగాయలు కిరాణా సరుకులు తేవాలన్నా 1 కిలోమీటర్ వెళ్ళాలి మేడం. నడిచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది మేడం. వాళ్ళనైతే చాలా ముప్పు మా అమ్మని నాన్న ముప్పు తెప్పలు పెట్టించేవాడిని మేడం. వెళ్ళనని మన ఓలేటి ప్రభాకర్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, రమణయ్య అన్నయ్య గారికి, కీర్తి రాజకుమార్ గారికి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం. అయితే మన ఓలేటి ప్రభాకర్ రావు గారు చెప్పారు చూడండి మేడం, కాకరకాయ తిన్ను వంకాయ తిన్నని. అలాగే అదే రకంగా మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఏం కాకరకాయ తిన్ను, పొట్లకాయ తిన్ను, తెలగ పిండి కూర తిన్నని చాలా ముప్పు తిప్పలు పెట్టేవాడిని మేడం. అయితే ఇప్పుడు భార్య నా భార్య అయితే మేడం లవ్ మ్యారేజ్ మేడం. ఇవి ఏం విషం పెట్టినా కానీ అమృతం కలిపి తినేస్తున్నాను మేడం. తినకపోతే కుదరదు కదా మేడం. అదే అంటారు మేడం, అమ్మ అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అంటారు మేడం. అదే విధంగా మేడం పెళ్ళం వచ్చాక ఏదంటే అది అసలు అది వద్దు ఇది వద్దు అన్న మేడం. విషం పెట్టిన సరే అమృతం కానీ తినేస్తాను మేడం. అయితే ఒకప్పుడు నడిచి వెళ్ళని వాడిని మేడం. ఇక్కడ మా కేవీఆర్ పార్క్ దగ్గరలో ఉంది మేడం. ఈ కేవీఆర్ పార్క్ ఇక్కడ నుంచి మేడం ఎక్కడ డైనోసార్ పార్క్ ఉంది మేడం. ఇక్కడ ఎన్టీవీ బోర్డు ఉంటుంది మేడం. ఇక్కడ నుంచి ఎల్వి ప్రసాద్ వరకు పొద్దున్నే మార్నింగ్ నడిచి వెళ్తాను మేడం వాకింగ్. అంటే పక్కనే కేబీఆర్ పక్కన నడుస్తుంటే మేడం ఏసీలో ఉన్నట్టు చల్లని గాలి వేస్తుంది మేడం. మీరు చెప్పే నమ్మండి మేడం. మన ఆద్యాలైనా సరే, మన కాలర్స్ అయినా సరే, వాకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మన శ్రీనివాస అన్నయ్య గారు మా పార్క్ అంటారు కానీ మా పార్క్ ఇది చాలా పెద్ద పార్క్ మేడం. కేబీఆర్ పార్క్ ఒకసారి ఇక్కడికి వచ్చి వాకింగ్ చేశారంటే ఇక్కడే ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండిపోతారు మా శ్రీనివాస అన్నయ్య గారు మలకపేట. ఆయన చాలా బాగుంటుంది, ఏసీలో ఉన్నట్టు ఉంటుంది మేడం. ఏసీ గాలి కూడా సరిపోదు మేడం, అంత చల్లగా వెళ్తుంది మేడం. 2 కిలోమీటర్ పొద్దున్న మార్నింగ్ వెళ్తాను మేడం, వెళ్ళి వస్తాను మేడం. అందరికి కూడా మా రమణయ్య అన్నయ్య గారికి, మా ఓలేటి ప్రభాకర్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, కీర్తి రాజకుమార్ గారికి, నరసింహారెడ్డి గారికి, ఇప్పుడు కె రమేష్ గారు కూడా వస్తారు మేడం లైన్ లోకి, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం.
1: మేడం ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో ఆయన చాలా ముచ్చట్లు కబుర్లు చెప్పారు మనతో. ఇప్పుడు ఒక ప్రోమో వస్తుంది.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
2: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: Read with Rainbow.
3: Read with Rainbow.
1: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, RJ Devya. And within few minutes, you're going to listen about 20th edition of Asian Games 2026 to be held in Japan. And there would be live updates regarding then. Till then, stay tuned.

एशियन गेम्स 2026 आईची नगोया।

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852 మరియు 2324085853 అలాగే 2955092 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: Welcome back, listeners. You're listening to FM Rainbow 101.9 with me, Arjay Divya, and we are on Hello Rainbow. And today's question is, what is that one thing you hated as a child, but as growing up, you liked it? చెప్పాలంటే మీరు చిన్నతనంలో మీకు నచ్చని ఒక విషయం అవ్వచ్చు, ఒక హ్యాబిట్ అవ్వచ్చు, ఏదైనా పదార్థం అవ్వచ్చు, కానీ పెరిగే కొద్దీ అది మీకు చాలా నచ్చింది. సో అలా మనతో ఇప్పుడున్నారు ఒక కాలర్. హలో రెయిన్బో.
1: Hello.
0: Hello. Yeah, so you have heard the question, right?
1: Yes, Vinanma.
0: Yeah, so me answer.
1: Okay. చిన్నప్పుడు ఐ లైక్ నేను ఎవరితో అన్న కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఐ డోంట్ యూస్ టు మింగిల్ విత్ పీపుల్, భయం వేసేది. బట్ నౌ లైక్ వన్స్ ఐ టేస్టెడ్ దాట్ గ్రోయింగ్ నెట్వర్క్ ఆర్ కనెక్టింగ్ విత్ పీపుల్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్, నా ఇప్పుడు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు మింగిల్ విత్ పీపుల్ అండ్ ట్రై బీయింగ్ విత్ పీపుల్.
0: యా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్ విత్ అస్. సో విన్నారు కదా, ఆయన ఏమన్నారు అంటే చిన్నప్పుడు ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడలేకపోయేవాళ్ళు అని చెప్తున్నారు. బట్ పెద్ద అయ్యే కొద్దీ జనాలతో మాట్లాడటం వల్ల ఆయనకి అందరి నుంచి తెలియాల్సిన చాలా విషయాలు అండ్ చాలా విధాలుగా ఆయనకు ఉపయోగపడింది అని చెప్తున్నారు. సో అలా మనతో ఇంకొక కాలర్ ఉన్నారు. హలో రెయిన్బో.
2: హలో రెయిన్బో.
0: యా, సో హ్యావ్ యూ హర్డ్ ద క్వశ్చన్?
2: హైదరాబాద్ సే.
0: హాయ్ జీ, తో అప్నే ఆజ్ కి క్వశ్చన్ సునాయే హై నా?
2: హా, మైనే సునా హై, క్యా రఖే ఆప్ లోగ్?
0: हाँ हाँ ये बोल रहा हूँ कि आप जो बचपन में आपको पसंद नहीं था, पर आप यू नो ग्रोइंग आई मीन वाइल ग्रोइंग आपको वो चीज़ या वो हैबिट बहुत पसंद हुई, तो आपका सवाल क्या है?
2: हमारा सवाल तो यही है कि मतलब आप लोग क्या कहना चाह रहे
0: हैं? हेलो.
2: हेलो. जी.
0: हाँ, आपको बचपन में जो हैबिट या जो चीज़ या कुछ खाने का भी हो, वो आपको उस समय पसंद नहीं था, पर आप बड़े होने से वो चीज़ में आपको पसंद बढ़ गया, तो वो है.
2: सुनिए सुनिए, हम आज तक कभी तरकारी भाजी नहीं खाए सिवाय चिकन मटन के अलावा.
0: ओके.
2: चिकन मटन मच्छी अंडा वंडा ये चीज़ा मालूम, आज तक तरकारी क्या सीजन है मालूम?
0: ओके.
2: ना ही तरकारी मालूम, ना ही सादा चावल मालूम, ना दाल कड़ी सेवा कुछ भी ना मालूम. देखिए अलबत् चाय बोले तो बहुत चीज का शौक है, चाय के बड़े शौकीन है अपन.
0: ओके ओके
2: जी,
0: जो थैंक यू आप.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు ఇప్పుడు విన్నారు నిన్నలేని ఫ్రమ్ ద ఫిలిం 180, సంగ్ బై కెఎస్ చిత్ర గారు. అండ్ ఇప్పుడు మనతో ఉన్నారు
1: చెప్పనా నేనే చెప్పనా నేనే. మీ అందరికి బాగా తెలుసు అండ్ దివ్యమైనగా ఉంది అక్కడ చూస్తుంటే. ఖైరతాబాద్ చాలా భోగ్యంగా ఉందన్నమాట. సో ప్రసాదాలు కూడా దివ్యంగా ఉన్నాయి, మనుషులు కూడా పీస్ఫుల్ దివ్యంగా ఉన్నారు, ట్రాఫిక్ కూడా అత్యద్భుతంగా దివ్యంగా ఉంది. దివ్యంగా దివ్యంగా ఎందుకు చెప్తున్నానంటే దివ్యతో మాట్లాడుతున్నాను కాబట్టి. సో దివ్య అండ్ వేణువు ఇద్దరు కలిసి అండ్ నమస్తే హలో ఆదాబ్ అంటూ తను పలకరించేసింది. నేను జాస్ని హైదరాబాద్ అని. నీకు విషయం తెలుసా, నీకు ఆకలి వేస్తుంది కదా?
0: అవును
1: అవును, ఇప్పుడు వెళ్ళాలి కదా?
0: అవును,
1: ఇప్పుడు వెళ్తే నీ మధ్యన టైంలో నీకు మంచి మంచి ప్రసాదాలు దొరుకుతూ ఉంటాయి.
0: ఫుల్
1: జోష్ గా ప్రసాదాలు పంచడంలో కూడా బాగా బిజీగా ఉన్నారు. రకరకాల ప్రసాదాలు, ఒక్కొక్కరి స్వీట్స్, ఆహా కళ్ళ ముందు ఇలా రెపరెపల టక్ టక్ టక్ టక్ వెళ్ళిపోతున్నాయి అన్ని స్వీట్స్. నీకు ఏ స్వీట్ అంటే ఇష్టం బాగా?
0: నాకా?

0: వినాయక
1: వినాయకుడు.
0: నిమజ్జనం లేదు, వినాయక స్పెషల్.
1: వినాయకుడు స్పెషల్ అంటే లడ్డు ఎవరు కాదనరు.
0: లడ్డు నా కాదు, ఉండ్రాళ్ళు.
1: ఓ
0: అది
1: అవి
0: అందరి
1: ఉంటాయి.
0: ఆబ్వియస్లీ ఆ లడ్డు ఎప్పుడు పెడతారా, చేతిలో ఉన్న లడ్డు వేలం పాటు వేస్తారా, ఏం చేస్తారా అని తెలుసు. ఖైరతాబాద్ బాలాపూర్ బాగా ఫేమస్, ట్రాఫిక్ లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ట్రాఫిక్ రావాలంటే కూడా 1 అవర్ డెస్టినేషన్, ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడ నుంచి రావాలంటే 1 అవర్ పైన పడుతుంది.
1: అవును,
0: చాలా కష్టంగా,
1: అందుకే
0: చాలా
1: మెట్రో వాడాలి.
0: పూర్గా, చాలా అన్ని చోట్ల మెట్రో రాదమ్మా, మెట్రో మొత్తం మెట్రో గల్లీ గల్లీకి వేయాలని మెట్రో చాలా కష్టమైపోతుంది. అయితే ఒక మనం అనుకున్న లైఫ్ మనకు ఉండదు. లైఫ్ నువ్వు ఏదో అసలు ఆర్జే అవుదాం అనుకున్నావు అసలు కాదు. లైఫ్ లో కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది కొన్ని వస్తువులు కూడా దాచిపెట్టుకుంటుంటారు, మెమరీస్ కాదు. ఎంత పాతకైనా చినిగిపోయినా లేదా పగిలిపోయినా ఇది మా అమ్మమ్మ మా తాతయ్య ఇలా వాళ్ళు. నీకు అలాంటివి ఉన్నాయా?
1: నాకా
0: కలెక్షన్ ఉండే
1: ఉంటుంది,
0: ఎందుకంటే బోల్డ్ అని ఉంటాయి.
1: అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఉంటాయి,
0: అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి కదా. సో స్వీట్ మెమరీస్ అనేవి దాచిపెట్టుకునే వాళ్ళకి ఎక్కువే ఉంటాయి. నా అలాంటి వాడు కూడా ఉంటాయి అనమాట. అండ్ రెస్పెక్ట్ అండ్ పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ అండ్ పేరెంట్స్ అనమాట. ఒక మంచి మాట అయినా, ఒక మంచి మనిషి అయినా, ఒక మంచి పుస్తకం, మంచి వేడువు, మంచి దివ్యం, సో ఇవన్నీ కాంబినేషన్ అన్ని మంచి అనమాట. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 రెయిన్బోతో
1: మీ జీవితం రంగులమయం.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: అలా నెక్స్ట్ అవర్ కోసం ఆర్జే వేణు గారు ఎన్నో కబుర్లు ఎన్నో ముచ్చట్లతో రెడీగా ఉన్నారు. సో స్టే ట్యూన్డ్ అండ్ మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది.

0: Welcome back, listeners. So that was Do You Love Me from Baagi 3. Hope you enjoyed. And before we go with our next caller, here comes a small promo.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: Irani chai.
3: Bun maska.
2: Hyderabadi biryani.
3: Tangdi kebab.
2: Kurbani ka meeta.
3: Shehdood malai.
2: Hyderabad is a grand buffet.
3: And every dish has a story waiting to be told.
2: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
3: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
2: It's not just food.
3: It's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.
4: Welcome back, listeners. Aap sun rahe FM Rainbow 101.9 with me, Arjay Devya. And you have heard the question, right? So what is that one thing you hated as a child but growing up you eventually liked it? So here is with us one of the caller. Hello Rainbow.
5: Hari Om.
4: Hari Om.
5: Hari Om.
4: Yeah.
5: Hari Om.
4: Hari Om. Hum live pe hai, aapne question suna hai na?
5: Haan, maine suna hai.
4: Haan haan. To
5: pehle main mera naam bata deta hu. Mera naam Vilas Penurkar hai, Nalla Kunta Bhagyanagar se bol raha hu.
4: Ji ji.
5: Bachpan mein मैं बहुत शर्मीला था. किसी से बात करना, किसी से मिलना मुझे अच्छा नहीं लगता था. पाठशाला में भी मैं अधिक मेरे मित्रों से वगैरह, मेरे मित्र भी अधिक नहीं थे, मित्रों से भी मैं अधिक बात नहीं किया करता था.
4: ओके.
5: और मेरे पिताजी कभी कभार अपने मुझे अपने साथ ले जाते थे उनके मित्रों के पास.
4: ओ.
5: तो वहां जाने पर भी मैं किसी से अधिक बात नहीं करता था. संक्षिप्त में क्या है कि मेरा स्वभाव बहुत शर्मीला था, लेकिन जैसे जैसे मैं युवा होता गया वैसे वैसे मेरे में परिवर्तन होने लगा. मैं मित्रों से, परिजनों से बात करने लगा, उनसे विभिन्न विषयों पर चर्चा करने लगा, नए मित्र बनाना मुझे अच्छा लगने लगा. अब तो ये परिवर्तन इतना हुआ है कि मैं व्यासपीठ से भाषण भी दे सकता हूँ, व्यासपीठ से अलग अलग विषयों पर मैं बोल सकता हूँ. ये मेरे में परिवर्तन हुआ है और ये परिवर्तन के लिए मैं भगवान से बहुत आभार मानता हूँ भगवान के, क्योंकि माँ सरस्वती की मुझ पर कृपा हुई और मैंने ये परिवर्तन अनुभव किया है, ये माँ सरस्वती की कृपा से किया है, ऐसा मेरा मानना है.
4: धन्यवाद जी, आपका ये एक्सपीरियंस सुन के मुझे बहुत अच्छा लगा. थैंक यू फॉर जॉइनिंग. सो आपने सुना ही होगा, उन्होंने बोल रहे हैं कि जब वे छोटे थे वे उतना, यू नो, ही वॉज वेरी इंट्रोवर्टेड दैट ही कुडंट इंटरेक्ट विद अदर पीपल, बट एज ही ग्रो अप ही इज मोर इन टू लर्निंग अबाउट, यू नो, ही इज इन टू कनेक्टिंग विद पीपल एंड इंटरेक्टिंग विद दैम. And now he is almost in a level where he could give public speeches and stuff. So that was very interesting transformation. And thank you for joining with us. So with that, here comes another beautiful song. Stay tuned.

0: FM Rainbow 101.9.
1: Hello, hello. Ta-na-na-na. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పబోతాడు, ఏం మాట్లాడబోతాడు, ఏం వినబోతాము, ఏం సాంగ్స్ వస్తాయి అని కదా. మన 10 డేస్ ధూమ్ ధామ్ అనేది జరుగుతూనే ఉంది. ఎందుకంటే పెద్ద ఫెస్టివల్ ఇది. భారతదేశం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ విఘ్నాలు కలిగించకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వరుడు నమస్కారం చేయాలి అని ఆ కథలు చదివి అక్షంతలు తల మీద వేసుకోవాలి, నైవేద్యాల కోసం రకరకాల నైవేద్యాలు ఆరగింపు చేయాలని అనుకుంటారా? సో బ్యాచిలర్స్కి ఫుల్ ఫండ్ ఎందుకంటే ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా వీధి వీధిలో గల్లీ గల్లీకి వెళ్ళినా రకరకాల ప్రసాదాలు వెళ్తూ ఉంటారు. నైవేద్యం నైవేద్యం జరుగుతుంది, బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్ జరుగుతుంది. రకరకాల వినాయకుని చూడడానికి చాలా మంది విజిట్ చేస్తుంటారు. ఇంకా వీకెండ్స్లో మాత్రం శనివారం సాదా ఆదివారం అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది. అలాగే ఖైరతాబాద్, బాలాపూర్లో చెప్పుకునే నాగోల్, ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాల వినాయకులు రకరకాల గెటప్స్లో బాగా కనిపించేస్తూ ఉంటారు. సో అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలి, అందరికీ సకాలంలో వర్షాలు పడాలి, చక్కని పంటలు పండాలి, అందరు మంచి నేచర్తో మంచి ఉద్దేశంతో ఉండాలని కోరుకుందాం. అలాగే బ్లెస్సింగ్స్ అడుగుదాం, మంచి వాటర్లో నిమజ్జనం చేద్దాం, మట్టి వినాయకులకి ప్రయారిటీ ఇద్దాం. ఇవన్నీ మీకు బాగా తెలుసు. అయితే వినాయక నిమజ్జనం రోజు ప్రత్యేకమైన ఆహారం ఏం తీసుకుంటారు, అసలు ఎలాంటి ఆహారాలు తింటారు? అందుకు ఉండాలని కామన్ కదా, అన్ని తెలుసు. ఉండాలు, బొబ్బట్లు, పూర్ణాలు, పులిహోర, చక్కెర పొంగలి, ఇలా చెప్పి నైవేద్య ప్రతి నైవేద్యానికి ఇది కామన్ ఉంటున్నాయా? కాదు, కానీ ఉండాలని స్పెషల్ కుడుములతో చేస్తారు, ఆవిరి పెట్టి ఉంటాయి. అండ్ తర్వాత ఆయిల్ ఫుడ్స్ అసలు లేవు. కానీ ఆయిల్ ఫుడ్ లేకుండా మన పిండి వంటల నైవేద్యాలు అనుకుంటాం. ఎస్, 100% వినాయక చవితికి అలానే ఉంటాయి అన్నమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, తొమ్మిది లైఫ్ రంగులమయ్య.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. శ్రోతలకి ముఖ్య గమనిక, ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ హ్యాండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 04G జత చేసి 23240852 23240853 9 2 3 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అసలు ఆ పాట వైబ్రేషన్ ఏంటో తెలుసా? అసలు ఇలా రోమాలు నిక్కబొడుచుకుని అని అంటారు తెలుగులో, అలా అనమాట. ఆ సెట్టింగ్ చూసినా, సినిమా టైటిల్ చూసినా ఆ వారాహి టైటిల్ అలా వచ్చేసింది. ఈ మధ్యకాలం బాగా ట్రెండ్ అయిపోయింది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దేవుడు గాడ్ ట్రెండ్ అయిపోయినట్టుక మన సాంప్రదాయంలో రకరకాల ట్రెడిషన్లో ముక్కోటి దేవతల్లో ఒకరుగా మనం కొలుస్తూ ఉంటాం కదా. అలాగా అయితే వినాయక నిమజ్జన రోజు ప్రత్యేకమైన ఆహారాలు ఏంటో, వినాయక నిమజ్జనం అంటే గణపైక వీడుకోలు మాత్రమే కాదు, మన సాంప్రదాయాల సుగంధాన్ని మరోసారి ఆస్వాదించే వేడుక. ఈ పండుగలో చేసే ప్రతి వంటకానికి ఒక ప్రత్యేకత, ప్రతి నైవేద్యం వెనక ఒక ఆత్మీయత ఉంటుంది. తెలుగు ఇళ్లల్లో కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి వంటకాలు పండగకి సందడిని పెంచుతాయి. కొన్ని ప్రాంతాల్లో బెల్లం, పరమాన్నం, పప్పుతో చేసిన వంటకాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. హైదరాబాద్లో పండగ వంటకాలతో పాటు బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది. పెద్దలు నేర్పిన వంటలను కొత్త తరం నేర్చుకోవటం, రుచులతో పాటు సాంప్రదాయాలను కూడా తర్వాత తరాలకు అందించడం, నిమజ్జన రోజు పంచుకున్న ప్రసాదం కేవలం ఆహారం కాదు, మనుషుల మధ్య ప్రేమను పంచే మధురమైన అనుబంధం. గణపైకి వీడుకోలు పలుకుతూ ఆయన ప్రసాదించిన ఐకమత్యాన్ని, ఆనందాన్ని మనసారా మన జీవితాల్లో నింపుకుందామంటే అది 10 డేస్ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉన్నారు కదా. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం నెక్స్ట్ బాలుగారి గొంతు నుంచి జాలువారిన పేట పాట ఏంటంటే ఒక దేవత వెలిసింది. ఇందాక మహేంద్రగిరి వారాయి ఈ పాటకి లింక్ ఏంటా అంటారా, అక్కడికే వస్తున్నా. చక్కనైన సాంప్రదాయంలో చక్కనైన పదాలతోని, అల్లిబిల్లి పదాలు కాదండి, ఒక అర్థవంతమైన పదాలతోని ఒక మంచి పాట పుట్టాలంటే ఒక రైతన్న నాగలు తీసుకొని ఎలా అయితే పొలం నింటే మంచి విత్తనాలు చల్లితే వస్తాయో, ఒక తల్లి గర్భంలోంచి ఒక శిశువు ఎలా అయితే నవమాసాలు మోసి కానీ బయటికి తీసుకొస్తారో, అలాగే ఒక రైటర్, ఒక రచయిత అనేవాళ్ళు కూడా ఒక సిచ్యువేషన్ చెప్పగానే ఇలా పాట పుట్టుకురావటం, ఆ పాటను మనం లొల్లాయి పాటగా మనం పాడేసుకోవడం అది విషయం కాదు. ఒక తపన ఉంటుంది కదా, ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా దానికి తగ్గట్టుగా సంస్కృత భాషలోనే, అచ్చమైన సంస్కృత భాషలోనే మనం ఒక దేవతలప్పుడు మాట్లాడుకునే వాళ్ళ అంటుంటారు కదా ద్రవిడ సాంప్రదాయం, అలాగే

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: FM रेनबो 101.9।
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనకు నచ్చిన జీవితం ఇతరులకు నచ్చే జీవితం ఒకటేనా? మనకు నచ్చినట్టు జీవించాలనుకోవటం ఒక కళ, అందరికీ నచ్చేలా జీవించాలనుకోవటం ఒక అంతులేని ప్రయత్నం. మన కళలు ఒక దారిలో ఉంటే సమాజం ఆశలు మరో దారిలో ఉండవచ్చు. ఇతరుల మెప్పు కోసం మన ఇష్టాలను మన ఆనందాన్ని ఎన్నిసార్లు పక్కన పెడుతున్నామో ఆలోచించాలి. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలన్న ప్రయత్నంలో మనల్ని మనమే మర్చిపోవడం ఎంతవరకు న్యాయం? మనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడం అంటే ఇతరుల భావాలను నిర్లక్ష్యం చేయడం కాదు, మన స్వేచ్ఛను కాపాడుకుంటూనే ఎదుటివారి గౌరవాన్ని నిలబెట్టడం నిజమైన పరిపక్వత.

జీవితం అందరికి నచ్చకపోవచ్చు, కానీ మన మనసాక్షికి నచ్చేలా ఉండాలి. ఎందుకంటే మన జీవితాన్ని జీవించేది మనమే, దానికి అర్థం ఇచ్చేది మన నిర్ణయాలే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యం. మీరు వింటున్న జస్ని హైదరాబాద్ మీ వేణువుతో వింటున్నారు.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ప్రతి పరిచయం స్నేహంగా మారదు, ప్రతి స్నేహం జీవితాంతం ఉండదు. మన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు ఎదురవుతాయి, కానీ ప్రతి పరిచయం మనసుకు దగ్గరవ్వదు. కొన్ని పలకరింపుల దగ్గరే ఆగిపోతే మరికొన్ని జీవితాంతం గుర్తుండిపోయే స్నేహాలుగా మారతాయి. కలిసి నవ్విన క్షణాలు, పంచుకున్న రహస్యాలు, కష్టాల్లో అందించిన తోడు స్నేహానికి ప్రాణం పోస్తాయి. అయితే కాలం మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు

కొందరి మధ్య దూరం పెరగొచ్చు. ఒకప్పుడు రోజు మాట్లాడిన స్నేహితుడితో ఏదో ఒకరోజు మాటలు కరవవు అవ్వచ్చు, అయినా కలిసి గడిపిన మంచి క్షణాల విలువ ఎప్పటికీ తగ్గిపోదు. కొంతమంది జీవితాంతం తోడుంటారు, మరికొందరు మధురమైన జ్ఞాపకాలుగా మనలో నిలిచిపోతారు. స్నేహం ఎంతకాలం కొనసాగిందన్నదే కాదు, ఉన్నంతకాలం ఎంత నిజాయితీగా ఉందన్నదే అసలైన అందం అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బో తుమ్మి లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు జస్ని హైదరాబాద్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో. మీ లైఫ్ రంగులమయం, నా లైఫ్ కూడా రంగులమయం కావాలి. అవసరమైనప్పుడు వెనక్కి తగ్గడం కూడా ఒక ముందడుగే అంట. ప్రతిసారి ముందుకే వెళ్ళాలని అనుకోవడం కంటే ఎప్పుడు ఆగాలో తెలుసుకోవడం కూడా గొప్ప వివేకం. కొన్ని వాదనలో గెలిచినా మనశ్శాంతిని కోల్పోవలసి రావచ్చు. అలాంటి సమయంలో మౌనంగా పక్కకు తప్పుకోవడం బలహీనత కాదు, మనపై మనకున్న గౌరవం, మన ప్రశాంతతను దెబ్బతీసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయమే. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోగలం. తొందరపాటు నిర్ణయాల కన్నా ఆలోచించి తీసుకునే విరామం మనకు మేలు చేయవచ్చు. ప్రతి పోరాటంలో పాల్గొనాల్సిన అవసరం లేదు, మనకు ముఖ్యమైన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. మనశ్శాంతి కోసం వేసే వెనకడుగు సరైన దిశలో వేసే గొప్ప ముందడుగు కావచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో, మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మనిషి మారతాడా లేక తనలోని అసలు మనిషిని బయట పెడతాడా? ఒకప్పుడు ఎంతో ఆప్యాయంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించిన సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. అప్పుడు మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది, నిజంగా ఆ మనిషి మారిపోయాడా లేక మనకు ఇంతకాలం కనిపించని అతని మరో కోణం ఇప్పుడు బయటపడిందా? కాలం, అనుభవాలు, పరిస్థితులు మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావచ్చు. ఒత్తిడి ఎదురైనప్పుడు మనలోని కొన్ని లక్షణాలు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక సంఘటనతోనే ఒక మనిషి స్వభావాన్ని పూర్తిగా నిర్ణయించడం సరైంది కాదు. నిజమైన మార్పు మాటల్లోనే కాదు, ప్రవర్తనలో, మనుషుల పట్ల చూపే గౌరవంలో కనిపిస్తుంది. మనిషిని అర్థం చేసుకోవాలంటే అతని గతాన్ని మాత్రమే కాదు, ఈరోజు అతను చేస్తున్న ప్రయత్నాలను కూడా గమనించాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశలో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేశాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29555092 నెంబర్ కాల్ చేయవచ్చు. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రేపు కెవాడియాలోని ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదాన ఉత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 20 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ ఎగుమతులకు పూర్తి సుంకం లేని సదుపాయం లభిస్తుందని, వచ్చే 4-5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు రెట్టింపు చేయడమే లక్ష్యమని పీయూష్ గోయల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం భూముల పరిశీలన 4వ రోజుకు చేరింది. షాబాద్ మండలం మద్దూరులో 50 ఎకరాల ఇనాం భూములతో పాటు చెరువు కాల్వలు

0: ను జగదీష్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన డిండి అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. భూసేకరణ పునరావాసం పెండింగ్ పనులపై చర్చించిన ఆయన అడ్డంకులను తొలగించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ పిలుపుతో జూరాల డ్యాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను నిరోధించారు. ట్యాంక్ బండ్పై నిమజ్జనాన్ని నిరోధించడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అక్కడ ఆందోళన చేపట్టారు. వారు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులకు సమితి ప్రతినిధులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఐఐటి బాంబే క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్యపై నిరసనలు వెల్లువెత్తగా దర్యాప్తుకు ముందే వివరాలు వెల్లడించి చాట్ జీపీటీకి ఆపాదించినందుకు సంస్థ క్షమాపణలు చెప్పింది. అలాగే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పటికీ డైరెక్టర్ శిరీష్ కేదారే రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. నకిలీ మందులు విక్రయిస్తున్న 16 మంది లైసెన్సులను కర్ణాటక ఎఫ్డీఏ రద్దు చేయగా మరొక 8 సస్పెండ్ చేసింది. 5.05 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఔషధాలు యంత్రాలను స్వాధీనం చేసుకుని బెంగళూరు ఫైజర్ డిపో లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేసింది. గనులు భూగర్భ వనరుల శాఖపై సమీక్షించిన సీఎస్ అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ తనిఖీలతో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే శాఖలో నియామకాలు పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి సమయం
2: 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం మీరు వింటుంది. ఈ సమయంలో డబుల్ కామీట. ప్రతి ఒక్కరికి ఒక కనిపించని పోరాటం ఉంటుందా? మన ఎదురుగా నవ్వుతూ పలకరించే ప్రతి మనిషి మనసులోనూ ఒక కథ ఉండొచ్చు. పైకి సంతోషంగా కనిపించే వ్యక్తి లోపల ఎన్నో ఆందోళనలు మోస్తూ ఉండవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, నెరవేరని కలలు, ఇలా ఎన్నో పోరాటాలు ఎవరికి కనిపించకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు తమ బాధను అందరితో పంచుకోలేరు. కొంతమంది కన్నీళ్లు దాచుకొని ఇతరులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఎదుటివారి పరిస్థితి తెలియకుండా వారిని తక్కువగా అంచనా వేయకూడదు. ఒక చిన్న పలకరింపు, ఆప్యాయమైన మాట కూడా అలసిపోయిన మనసుకు ఊరటనివ్వవచ్చు. మనకు ప్రతి సమస్యను పరిష్కరించుకోవడం సాధ్యం కాకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మాత్రం సాధ్యమే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. ఒక మంచి మాట ఒక మనిషి రోజునే మార్చగలదంటే కొన్నిసార్లు మనిషికి పెద్ద కానుకలు అవసరం లేదు. మనసును తాకే ఒక మంచి మాట చాలు. ఉదయం వినిపించే ఆప్యాయమైన పలకరింపు రోజంతా ఉత్సాహాన్ని నింపగలదు. నిరాశలో ఉన్నప్పుడు ఎవరో చెప్పే నువ్వు చేయగలవు అనే మాట కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మన మాటలు ఎదుటివారి మనసుపై ఎంతటి ప్రభావం చూపుతాయో మనకు చాలాసార్లు తెలియదు. ఒక కఠినమైన మాట రోజంతా బాధ పెడితే ఒక మంచి మాట ఎన్నో రోజుల పాటు గుర్తుండిపోతుంది. అందుకే మాట్లాడే ముందు మన మాట ఎదుటివారి హృదయాన్ని ఎలా తాకుతుందో ఆలోచించాలి. మన దగ్గర ఖర్చు లేకుండా పంచగలిగే విలువైన కానుక మంచి మాట, ఆప్యాయత. ఈరోజు ఒక్కరి ముఖంలోనైనా

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. మనకు సమయం లేదంటాం, నిజంగా సమయం లేదా, ప్రాధాన్యత లేదా? రోజులు 24 గంటలే ఉన్నా మనం చేయాలనుకునే పనులు మాత్రం ఎన్నో ఉంటాయి. కొందరికి అన్నింటికీ సమయం సరిపోతుంటే మరికొందరికి ముఖ్యమైన పనులకే సమయం దొరకదు. నిజంగా సమయం లేదా, లేక మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నదే అసలు ప్రశ్న. మనకు ముఖ్యమైన వ్యక్తుల కోసం, మనసుకు నచ్చిన పనుల కోసం సమయం వెతుక్కుంటాం. అయితే బాధ్యతలు, అనుకోని పరిస్థితులు కూడా మన సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మన రోజులో సమయం ఎక్కడ ఖర్చు అవుతుందో ఒకసారి గమనించాలి. అవసరం లేని పనులను తగ్గించి మనకు విలువైన వాటికి సమయం కేటాయించాలి. సమయం మన చేతుల్లో పూర్తిగా లేకపోయినా దానికి ప్రాధాన్యత ఇవ్వటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. అందరితో మంచిగా ఉంటూ మనతో మనం మంచిగా ఉండడం మర్చిపోతున్నామా? ఆలోచించండి, ఎదుటివారిని బాధ పెట్టకూడదని మన భావాలని మనమే ఎన్నిసార్లు దాచుకుంటాం. అందరి అవసరాలు తీర్చే క్రమంలో మన అవసరాలను చివరికి వాయిదా వేస్తుంటాం. ఇతరుల కోసం సమయం కేటాయిస్తూ మనసుకు కాస్త విశ్రాంతి ఇవ్వటం మర్చిపోతాం. అందరినీ సంతోష పెట్టాలన్న ప్రయత్నంలో మనలోని అలసటిని గుర్తించలేకపోతుంటాం. మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడం స్వార్థం కాదు, అది మన పట్ల మనకున్న బాధ్యత. మనసుకు విశ్రాంతి కావాలంటే తీసుకోవాలి, బాధగా ఉంటే ఆ భావాన్ని అంగీకరించాలి. మనతో మనం ప్రేమగా ఉండగలిగినప్పుడే ఇతరుల పట్ల మన ప్రేమ మరింత సహజంగా ఉంటుంది. ప్రపంచమంతా మనల్ని అర్థం చేసుకోవాలని కోరుకునే ముందు మన మనసును మనమే అర్థం చేసుకుందాం. ఎస్, మరి మీరు వింటున్నారు వేణుతో డబుల్ కా మీటా. ఈ సమయంలో ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొన్ని అవకాశాలు ఆలస్యంగా రావటమే మనకు మంచిదవుతుందా? మనసారా కోరుకున్న అవకాశం సమయానికి రాకపోతే నిరాశ కలగడం సహజం. మనకంటే ముందే ఇతరులు ఎదుగుతుంటే మన ప్రయాణం వెనకబడిపోతుందేమో అనిపించవచ్చు. కానీ ప్రతి ఆలస్యం మనకు నష్టం చేస్తుందని అనుకోవడం సరైంది కాదు. కొన్ని అవకాశాలు ఆలస్యంగా రావడం వల్ల వాటిని అందుకునే అనుభవం మనలో పెరుగుతుంది. ఒకప్పుడు మనకు అందని అవకాశం కొంతకాలానికి మనకు సరైన నిర్ణయంగా మారచ్చు. అయితే ఆలస్యాన్ని అదృష్టంగా భావిస్తూ ప్రయత్నాన్ని ఆపేయకూడదు. మనకు కావలసిన అవకాశం కోసం సిద్ధంగా ఉంటూ వచ్చిన అవకాశాన్ని గుర్తించడం ముఖ్యం. కొన్ని ప్రయాణాలు నెమ్మదిగా సాగినా అవి మనల్ని సరైన గమ్యానికి చేర్చవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 వేణుతో వింటున్నారు డబుల్ కా మీటర్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. మనల్ని ఎవరూ గుర్తించకపోయినా మన విలువ తగ్గిపోతుందా? మన కష్టాలను ఎవరు గుర్తించినప్పుడు మన ప్రయత్నాలన్నీ వృధా అయినట్లుగా అనిపించవచ్చు. ప్రశంసలు రాకపోతే మనం చేస్తున్న పని విలువైంది కాదేమో అని సందేహపడవచ్చు. కానీ మన విలువని ఇతరుల ప్రశంసలతో మాత్రమే కొలవలేం. గుర్తింపు కోసం కాకుండా బాధ్యతగా చేసే మంచి పని కూడా ఎంతో విలువైందే. ప్రపంచానికి కనిపించని మన కృషి మన అనుభవాన్ని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటుంది. గుర్తింపు రావడం ఆనందమే, కానీ అది రాకపోయిందని మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మన ఎదుగుదలని నిన్నటి మనతో పోల్చుకోవడం కూడా ఒక గొప్ప కొలమానం. ప్రపంచం గుర్తించే రోజు కోసం ఎదురు చూస్తూనే మనల్ని మనం గౌరవించుకోవడం మర్చిపోకూడదు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ఇప్పుడు ఒక ప్రకటన. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23450959 నెంబర్లకు కాల్ చేయవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తొమ్మిది లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోవటం కొత్త దారికి ఆహ్వానమా? మనసారా కోరుకున్న అవకాశం చేజారిపోయినప్పుడు ముందున్న దారులన్నీ మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ఎంత ఆశ పెట్టుకున్నా ఉద్యోగం రాకపోవచ్చు, మనసుకు దగ్గరైన బంధం దూరం అవ్వచ్చు. ఆ సమయంలో మనకు కనిపించేది నష్టమే, మరో అవకాశం ఉందనే ఆలోచన రాకపోవచ్చు. కానీ ఒక తలుపు మూసుకోవడం అంటే ఒక ప్రయాణం అక్కడితో ముగిసిపోయిందని కాదు. కొన్నిసార్లు మనం చూడని మార్గాలను వెతకడానికి పరిస్థితులు ప్రేరేపిస్తాయి. మూసుకుపోయిన తలుపు ముందు బాధపడటం సహజమే, కానీ అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. మన అనుభవాన్ని బలంగా మార్చుకొని కొత్త అవకాశాల వైపు అడుగులు వేయవచ్చు. ప్రతి ముగింపు కొత్త ఆరంభం కాకపోవచ్చు, కానీ కొత్త ఆరంభం కోసం వెతికే ధైర్యం మనలో ఉండాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

రెయిన్బో 101.9. శ్రోతలకి ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా వంటి మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2 3 5 5 0 9 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేయవచ్చు. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే నీటి నిర్వహణ థీమ్తో జరిగే ఈ 5 రోజుల కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీతో పాటు 14 రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై డిమాండ్ చేస్తున్న ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. 47 ఏళ్లుగా శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించే సమితి సభ్యులను అరెస్టు చేయకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. పాలమూరు బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జూరాలలో నీరున్నా విడుదల చేయకుండా పంటల కోసం పోరాడుతున్న నేతలను అరెస్టు చేయడం, పోలీసులను మోహరించడం దుర్మార్గమని ఆరోపిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐఎస్ సదన్ హిట్ అండ్ రన్ కేసులో 3 ఏళ్ల బాలుడి మృతికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ నగర్ వద్ద కారుతో ఢీకొట్టిన అతనిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో ముకుల్ రోహద్గి అత్యవసర విచారణ కోరగా ప్రతివాదులు కేవియట్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలో విన్న సీజేఐ ధర్మాసనం ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వార్తా కథనాల ఆధారంగా టీజీహెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. బీసీ కమిషన్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి నిర్వహించారు. బాపూజీ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, నిజాం వ్యతిరేక పోరాటంతో పాటుగా తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన అసలైన బీసీ వాది అని చైర్మన్ జి నిరంజన్ కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి సీతక్క నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యంతో పాటు తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యమిచ్చారని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. పెండింగ్లో ఉన్న 1700 కోట్ల రూపాయల గిరిజన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రియల్ సబ్సిడీ కార్యాలయం వద్ద బీజేపీ ఎస్టీ మోర్చా నిరసన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నేతలు వేముల అశోక్, సీతారాం నాయక్, రవి నాయక్లను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగుల్మయం. మన ఊరి సమస్య ఒక కొత్త వ్యాపారం అవకాశం అయితే ఎలా ఉంటుంది? మన చుట్టూ కనిపించే ప్రతి సమస్య వెనక ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఉంటారు. ఊరిలో పంటలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ లేకపోవటం రైతులకు పెద్ద సవాల్ కావచ్చు. అదే సమస్యని పరిష్కరించే సేకరణ కేంద్రం లేదా స్థానిక విక్రయ వేదిక ఒక వ్యాపారంగా మారచ్చు. గ్రామంలో రవాణా సౌకర్యం లేకపోతే స్థానిక సరుకు రవాణా సేవకు అవకాశం ఏర్పడవచ్చు. తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు, ఇలా ఎన్నో సమస్యల్లో వ్యాపార ఆలోచనలు దాగి ఉంటాయి. ప్రజలకు నిజంగా ఏం అవసరమో తెలుసుకొని ఆ పరిష్కారానికి ఎంత ఆదరణ ఉంటుందో పరిశీలించాలి. సమాజానికి ఉపయోగపడే ఆలోచన సరైన ప్రణాళికతో ఉపాధిని, ఆదాయాన్ని సృష్టించగలదు. మన ఊరి సమస్యని కొత్త కోణంలో చూస్తే రేపటి వ్యాపారానికి ఈరోజే పునాది వేయవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

కొంచెం అవగాహన తెలుసుకోవడానికి ఇష్యూ అన్నమాట. మనం వాడి పారేసే వస్తువులతోనే కోట్లు సంపాదించవచ్చట. అయ్యో, అయితే ఇప్పుడు ఈ మధ్య రోడ్ల మీద ఎవరు పారేరు కదా. మన ఇంట్లో పనికిరావని పారేసే వస్తువులు మరొకరి చేతిలో విలువైన వనరులుగా మారవచ్చు. పాత కాగితాలు, అట్టపెట్టెలు, లోహం ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించవచ్చు. వ్యర్థాలు సేకరించడం నుంచి కొత్త ఉత్పత్తుల తయారీ వరకు ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. కొబ్బరి పీచుతో తాళ్ళు, అలంకరణ వస్తువులు, తోట పని ఉత్పత్తులు తయారు చేయవచ్చు. పాత వస్తువులకు కొత్త రూపం ఇచ్చి విక్రయించే వ్యాపారాలు ఉపాధిని కూడా కల్పించగలవు. అయితే ప్రతి వ్యర్థం లాభదాయకం కాదు. సేకరణ, ఖర్చు, నాణ్యత, మార్కెట్ డిమాండ్ను పరిశీలించాలి. పర్యావరణానికి మేలు చేస్తుందనే ఆదాయాన్ని సృష్టించే ఆలోచన బాధ్యతాయుతమైన వ్యాపారానికి ఉదాహరణ. మనం పారేసే వస్తువును కొత్త చూపుతో చూస్తే అందులో రేపటి వ్యాపారానికి ఒక వనరు కనిపించవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. శ్రోతలకి ఒక ముఖ్య గమనిక, ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2304285 2354255592 నెంబర్లకి కాల్ చేయవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం. చిన్న దుకాణం నుంచి పెద్ద బ్రాండ్ వరకు ప్రయాణం ఎలా మొదలవుతుంది? ప్రతి పెద్ద వ్యాపారం వెనక ఒక చిన్న ఆలోచన, దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం ఉంటాయి. ఒక చిన్న దుకాణంలో నాణ్యమైన వస్తువులు, నిజాయితీతో కూడిన సేవ అందించడం కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకమే వ్యాపారానికి బలమైన పునాదిగా నిలుస్తుంది. కస్టమర్ల అభిరుచుల్ని అర్థం చేసుకుంటూ ఉత్పత్తుల నాణ్యతను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకమైన పేరు, గుర్తింపు, సరైన ప్రచారం ద్వారా వ్యాపారాన్ని మరింత మందికి చేరవేయవచ్చు. సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ విక్రయాల ద్వారా కొత్త మార్కెట్లో అడుగుపెట్టవచ్చు. పెద్ద బ్రాండ్ ఎదగడానికి సమయం, ప్రణాళిక, పెట్టుబడి, నాణ్యతపై నిరంతర శ్రద్ధ అవసరం. చిన్నగా మొదలుపెట్టడం తప్పు కాదు. కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎదగడమే అసలైన వ్యాపార విజయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన సాంప్రదాయ వృత్తులకు ఆధునిక మార్కెట్ని ఎలా సృష్టించాలి? మన సాంప్రదాయ వృత్తుల్లో తరతరాల నైపుణ్యం, ప్రత్యేకమైన కళాత్మకత దాగి ఉన్నాయి. చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ చిత్రాలు మన వారసత్వానికి ప్రతీకలు. కానీ మారుతున్న మార్కెట్లో ఈ ఉత్పత్తులకు కొత్త వినియోగదారులు చేరుకోవడం అవసరం. సాంప్రదాయ కళను కాపాడుతూనే నేటి అవసరాలకు తగిన రూపకల్పన చేయడం కొత్త అవకాశాలను తెరదిస్తుంది. ఆన్లైన్ విక్రయాలు, ఆకర్షణీయమైన ప్యాకింగ్, ఉత్పత్తి వెనుక కథను పరిచయం చేయడం ద్వారా మార్కెట్ను విస్తరించవచ్చు. నాణ్యత, సరైన ధర, కళాకారుడికి తగిన ప్రతిఫలం, ఈ మూడింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్థానిక కళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంలో కొత్త తరం వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషించవచ్చు. మన సాంప్రదాయాన్ని భవిష్యత్ ఉపాధిగా మార్చే అవకాశం ఆధునిక మార్కెట్ సృష్టిలోనే ఉంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. రేపటి ఉద్యోగాల కోసం ఈరోజు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు ఏంటంటే, ప్రపంచంలో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతుంది, దానికి అనుగుణంగా మన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వినియోగం, సమాచార విశ్లేషణ అనేక రంగాల్లో ప్రాధాన్యత పొందుతున్న అదే సమయంలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, ఆలోచన, సంభాషణ నైపుణ్యాలు కూడా అవసరం. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో మనకు ఉపయోగపడుతుంది. ఒక డిగ్రీతోనే ప్రయాణం పూర్తవదు, నిరంతరం నేర్చుకోవడం ద్వారా అవకాశాలు విస్తరించుకోవచ్చు. శిక్షణ, ప్రాజెక్టులు, వృత్తిపరమైన అనుభవం ద్వారా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. మనకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి దానికి అవసరమైన నైపుణ్యాలు ఇప్పటి నుంచే అభ్యసించడం ముఖ్యం. రేపటి ఉద్యోగం కోసం ఎదురు చూడడం కన్నా దానికి అవసరమైన సామర్థ్యాన్ని ఈ రోజు నిర్మించుకోవాలి అంటున్నారు చాలా మంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెండు మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడుగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దీనిపై బుధవారం విచారణ జరపనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానంపై పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘన కింద హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతామధు, నవీన్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారిని అరెస్టు చేయొద్దన్న నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ను దూషించడంతో పాటు పోలీసులపై దాడి చేశారని పీపీ వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి, అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల పరిధిలో మిగిలి ఉన్న పనులను, భూసేకరణను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులను త్వరితగతిన సాధించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని నిరసనకు సిద్దమైన రైతులు, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. జూరాలలో 9 టీఎంసీల నీరున్నా ఇవ్వకుండా ప్రభుత్వం పంటలను ఎండబెడుతోందని, అరెస్టు చేసిన నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులను వెంటనే విడుదల చేసి రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. 95% ఓట్లను లెక్కించామని, ఇందులో యునైటెడ్ రష్యా పార్టీ 57.83% ఓట్లు సాధించిందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు న్యూయార్క్ వెళుతున్న ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్కియాన్ బృందానికి అమెరికా వీసాలు నిరాకరించింది. అధ్యక్షుడి అధికార సమాచార ప్రసారాల బృందంతో పాటు మీడియా ప్రతినిధులకు వీసాలివ్వడానికి అగ్రరాజ్యం నిరాకరించడంతో పాటుగా ఐక్యరాజ్య సమితికి హాజరయ్యే ఇరాన్ ప్రతినిధుల బృందం పరిమాణంపై తీవ్ర ఆంక్షలను విధించింది. ఆసియా క్రీడల్లో మహిళల ట్రెడిషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియల్ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి హుయ్ హున్టెయో చేతిలో సుచిక ఓటమిపాలైంది. ఈ కాంస్యంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 4కు చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. సో వినోద్ ఇప్పుడు తాజా ట్యూన్స్ అనమాట. తాజా ట్యూన్స్ అంటే మనకి ఇష్టమైన పాట అంటే నాకు చిరంజీవి గారు బాగా ఇష్టం. నీకేది ఇష్టం? అయితే నేను

0: చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఒక పాట, రుద్రవీణ సినిమాలో నుంచి. ఈ సమయంలో క్లైమేట్ బాగుంటుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్ చూస్తుంటే ఎక్కువ అక్కడ చెట్లు కొడుతూ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పొలాల మధ్యలో ఆయన వైట్ అండ్ నాలాగా ఇప్పుడు కుర్తా ఎలా వేసుకున్నా అలా కుర్తా వేసుకొని ఉంటుంది ఒక పాట, తరలి రాధ తనే వసంతం అంట. తరలి వచ్చేది తనే వసంతం. ఈ పాట మీనింగ్ లిరిక్స్ అండ్ తర్వాత ఇవన్నీ అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ప్రతి సిచ్యువేషన్ ప్రతి వార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. రాసింది కూడా మీకు క్లూ ఇచ్చేస్తా, సినిమా పేరు ఉంది ఆయన పేరు మీద,
1: సినిమా పేరు,
0: ఆయన ఇంటి పేరు, సినిమా పేరు అయిపోయింది. ఇయర్ 100% రైట్. అందుకే ఆర్జే లక్షణాలు ఉన్నాయి నీకు కూడా, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తొమ్మిది.
1: ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం.
0: ఓకే, నీకు ఇష్టమైన పాట కాబట్టి నేను ప్లే చేస్తున్నాను అన్నమాట.

శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2 3 2 4 0 8 5 2 2 3 2 4 0 8 5 3 2 5 5 0 9 2 3 నెంబర్లకు కాల్ చేయవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటరుగా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085 2, 2324085 3, 2955093 నంబర్లకు కాల్ చేయవచ్చు.
2: ఒక మంచి ఓటర్ జాబితా

మీరు వింటున్నారు తాజా ట్యూన్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వింటున్నాం, సుట్టంలా సూసి ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: యా, మీరంతా ఇప్పటి వరకు చక్కని మెలడీ పాటలతోని నా మాటలతో విన్నారు కదా. మళ్ళీ మండే రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతలో సెలవు. కీస్ మళ్ళీ. బై బై.

0: ಬಲ್ಲ ಸೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್.
1: ఆరోగ్య జీవనం కార్యక్రమం వింటారు. కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో గత 25 ఏళ్ళుగా కార్డియాలజీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్,
0: మన బాడీలో ఉన్న అవయవాలన్నింటిలో గుండె చాలా ప్రధానమైనది. ఈ గుండెకు సంబంధించి త్రూ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ రెండు మనము ఎలా ఫాలో అవ్వాలంటారు
1: సార్? 100% మనకు మన గుండె అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అవయవము. మామూలుగా మన లైఫ్ స్టైల్లల్లో ఈ స్ట్రెస్ ఒకటి, ఈ టెన్షన్సు, పని చేసేది, ఈ అన్నిట్లో ఫాస్ట్నెస్ అవన్నీ ఎక్కువైపోతున్నవి. హడావిడి ఎక్కువైపోతుంది చాలామందికి, స్ట్రెస్ ఎక్కువైపోతున్నవి. ఇంకా వాళ్ళకు టైము దొరకట్లేదు నిద్రకు పోదామన్నా. అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మనకు ఇంతకుముందు కంటే చాలా ఫాస్ట్ అయిపోయింది జీవన విధానం. దాంతో ఈ స్ట్రెస్ పెరగడం వల్లనే గుండె హార్ట్అటాకులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు చాలామంది ఓల్డ్ ఏజ్లో అప్పుడు చాలా వెరీ రేర్గా ఉండేది హార్ట్అటాక్స్. ఒక 30 ఇయర్స్ క్రితం చూస్తే ఎవరో 100కు 1 2 ఉండేది. ఇప్పుడు దాదాపు ఈ గుండె సంబంధించిన బాధలు 100కు 20 to 30%, అది అబోవ్ ఏజ్ 20-25 నుంచి మొదలుకొంటే అప్ టు ఇక 80 కానీ 90 కానీ ఎక్కువ అయిపోతుంది సార్. ఎందుకంటే జీవన శైలి విధానంలో చాలా స్ట్రెస్ పడుతున్నారు అందరూ. టైంకు నిద్ర లేకపోవడం, ఆహారం కూడా చాలామంది ఇప్పుడు ఇంటి ఆహారం అనేది దాదాపు చెప్పాలంటే తగ్గిపోయింది. ఎందుకంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల వాళ్ళకు వండుకునే టైం ఉండకపోవడము, ఆఫీస్ టైం ఎక్కువ, ప్రైవేట్ జాబ్లలో కూడా టైం రాకుంటే వాళ్ళకు, ఇవన్నీతో స్ట్రెస్, ఎవ్రీథింగ్ స్ట్రెస్. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఈ తొందరతనం అదే స్ట్రెస్. దాంతో ఈ మనకు ఆ ప్లాక్ రప్చర్ అంటాం, ఆ క్లాట్ ఫార్మేషన్ అనేది సడన్గా వస్తుంది ఈ స్ట్రెస్ వలన. అది రప్చర్ అయిపోయి బ్లడ్ ఆ వెజల్స్లో, మనకు హార్ట్కు 3 రక్తనాళాలు ఉంటాయి, రైట్ 1, లెఫ్ట్ 2. సో ఈ రక్తనాళాలు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్కి సప్లై చేస్తుంది. ఈ వాల్వ్స్ డిఫరెంట్, వెజల్స్ డిఫరెంట్ సార్. వాల్వ్స్ అనేది మనకు హార్ట్లో నార్మల్గా మనం గుండె నార్మల్గా చూస్తే 4 గదులు 4 వాల్వ్లు ఉంటాయి, రక్తనాళాలు 3 ఉంటాయి, బయట 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 2. ఈ వాల్వ్కున్న మళ్ళీ వెజల్స్ రక్తనాళాలు డిఫరెంట్, వాళ్ళు లోపల ఉంటాయి, రక్తనాళాలు బయట ఉంటాయి. మనకు రక్తనాళాలు వచ్చే ఈ సంబంధిత బ్లాకేజ్ అనేది అది సడన్గా కావచ్చు, అది మెల్లమెల్లగా స్లోగా కూరుకుపోవడం జరుగుతుంటుంది. సో ఈ స్లోగా మెల్లమెల్లగా కూరుకుపోయి మెల్లమెల్లగా వాళ్ళ సింటమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. ఏదో మంచి అసిడిటీ అనుకుంటారు, లైట్

0: కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి తెలియదు అమ్మంటలాగా.
1: సాధారణంగా ఎటువంటి సింప్టమ్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్?
0: ఎస్, మీరు అది దట్ ఈస్ మో చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఈ హార్ట్ పెయిన్ అనేది చెస్ట్ మధ్య భాగంలో వస్తుంది, అంటే ఇంగ్లీష్లో బుక్స్లలో రెట్రోస్టినల్ అంటారు. రెట్రోస్టినల్ అంటే చెస్ట్ మధ్యలో, అంటే మన నెక్ నుంచి మొదలుకుంటే కింద ఈ మనకు గ్యాస్ట్రిక్ అసిడిటీ ఏదైతే సింప్టమ్స్ వస్తాయో ఆ మధ్య చెస్ట్ మధ్య భాగంలో బరువు అనిపిస్తుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది, కొంతమందికి అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ లాగా ఉంటుంది, అసిడిటీ లాగా. ఇవన్నీ సింప్టమ్స్, మెయిన్ హార్ట్ సింప్టమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు అది. చాలామంది ఏంటంటే మధ్యలో వచ్చేసరికి అసిడిటీ అనుకుంటారు. హార్ట్ మనకు ఉండే లొకేషను చెస్ట్లో, మన చెస్ట్ మధ్య నుంచి లెఫ్ట్ సైడ్ 2/3 ఉంటుంది, రైట్ సైడ్ 1/3 ఉంటుంది. కానీ మనకు వచ్చే సింప్టమ్ మాత్రం చెస్ట్ మధ్యలోనే వస్తాయి, లెఫ్ట్ సైడ్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ నెక్కు కానీ చేయికి లాగడము ఇవన్నీ సింప్టమ్స్ వస్తాయి. దానిలో రెండు రకాలు ఉంటాయి సార్ హార్ట్లో, అటాక్లలో. ఒకటి మనకు మైనర్ అటాక్ అంటాము, ఇంకోటి మేజర్ అటాక్ అంటాము. ఈ మైనర్ అటాక్లో ఏంటంటే మనకు పని చేసినప్పుడు, నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, ఏదైనా ఎగ్జర్షన్లో, తిన్న తర్వాత, యాంగ్జైటీ అయినప్పుడు, టెన్షన్ పడ్డప్పుడు వాళ్లకు పెయిన్ అనీజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది. అది మైల్డ్ అటాక్ అంటారు. వాటిని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళు అలా 3-4 times వచ్చి నెగ్లెక్ట్ చేస్తే అది మేజర్ అటాక్ దారితీస్తుంది. మేజర్ అటాక్లో ఏమంటుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్.
1: మైనర్ అటాక్కు సింప్టమ్ లాగే ఉంటుంది అసలు మనకు తెలియదు వచ్చిందని.
0: మైనర్ అటాక్లో సింప్టమ్ తెలుస్తుంది సార్. సింప్టమ్ ఏంటంటే మనం ఈ నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు నొప్పి వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది, డిస్కంఫర్ట్. మీరు ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కారు సార్, 2 floors ఎక్కారు, కొద్ది ఛాతీలో అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ కొంచెం కూర్చుంటాడు,
1: మామూలుగా అసలు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కితే ఒక న్యాచురల్ అలుపు అందరికీ ఉంటుంది.
0: అది ఉంటుంది సార్. ఇప్పుడు సెకండ్ నుంచి అది కాకుండా ఇప్పుడు కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే ఆ అలుపు వస్తుంది, ఛాతీ మధ్యలో అన్ఈజీగా ఉంటుంది, బరువు అనిపిస్తుంది. అది 100% హార్ట్ సింప్టమ్స్. ఇక మేజర్ అటాక్లో ఎలా ఉంటుందంటే సడన్గా స్టార్ట్ అవుతుంది పెయిన్. అది స్వెట్టింగ్ వస్తుంది, చెమటలు వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, కొంతమంది పల్స్ తగ్గిపోయి మళ్ళీ అన్కాన్షియస్ బీపీ తగ్గిపోయి, ప్లస్ ఇవన్నీ సింప్టమ్స్, చేయి లాగడము, మళ్ళీ ఆ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ నెక్, ఇవన్నీ మేజర్ అటాక్స్.
1: ఇవన్నీ అంటే ఆ స్టేజ్ వరకు కాకుండా అసలు గుండెకి సంబంధించి వ్యాధి ఉంది అనడానికి ఇంకా ఎర్లీ సింప్టమ్స్ లాగా ఏమైనా ఉంటాయా?
0: ఒకటి సార్, ఇప్పుడు మీకు ఫస్ట్ కొంతమందికి మైల్డ్ సింప్టమ్స్ తెలుస్తాయి. ఆ సింప్టమ్స్ మనకు డయాబెటిక్లో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది.
1: ఇది గుండె సమస్యకి, మధుమేహంకి, డయాబెటిస్కి చాలా లింక్
0: లింక్ 100% సార్.
1: ఈ డయాబెటిస్ వల్ల నొప్పి ఎందుకు తెలియదు సార్?
0: అది ఆ నర్వ్ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది సార్ మనకు. ఆ హార్ట్కి సప్లై చేసే, ఇప్పుడు మనకు కాళ్ళల్లో తిమ్మిళ్ళు వస్తాయి కదా, అలానే హార్ట్ సప్లేషన్ నరాలలో కూడా ఆ న్యూరోపతి ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఎఫెక్ట్ వల్ల నొప్పి తెలియదు వాళ్ళకు. సో దానివల్ల మనకు నొప్పి తెలియదు, ఆయాసం వస్తుంది వాళ్ళకు. కొంతమంది సైలెంట్ అటాక్ అంటారు. ఇంకా మనకు సింప్టమ్స్ ఉండి కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి ఈసీజీ చేంజెస్ వస్తాయి. ఈసీజీ ఒక్కటి మనకు 100%లో మనకి ఎక్కడి పోయినా ఫస్ట్ ఆ సింప్టమ్స్ ఉన్నప్పుడు నియరెస్ట్ ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈసీజీ తీసుకుంటే దానిలో మనకు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉండొచ్చు హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళకు ఒక్కోసారికి కొంతమందికి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కొలీగ్స్, సీనియర్స్ ఉన్న కార్డియాలజిస్ట్ కానీ ఎవరిన ఫిజిషియన్స్, వాళ్ళకు ఇప్పుడు అందరికి మనకు పేషెంట్ను కొంతమంది నార్మల్ అని ఇంటికి పంపించేస్తారు ఈసీజీ. సో అది ఒకసారి సడన్గా నొప్పి వచ్చినప్పుడు కూడా ఈసీజీ నార్మల్ ఉంటుంది సార్.
1: ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో ఈసీజీ తీశారు, ఈసీజీలో ఏమీ లేదు, ఈసీజీ నార్మల్గానే ఉంది, అయినప్పటికీ మనము అక్కడ నిశ్చయించుకోకూడదు.
0: ఎస్ సార్,
1: మనకే ప్రాబ్లం లేదు అని వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్.
0: ఎస్, అది ఎలా అంటే మనం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి అక్కడే ఉండి మన డాక్టర్ గారికి, వాళ్ళు మోస్ట్లీ చాలామంది రిపీట్ ఈసీజీ చేస్తారు, మళ్ళీ ఒక 1 hour అక్కడ ఉంచేసి ఇంకొక బ్లడ్ శాంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది ట్రోపో అంటారు, ట్రోపోనిన్. ఆ బ్లడ్ శాంపుల్లో కూడా తెలిసిపోతుంది అటాక్ వచ్చింది లేనిది. మళ్ళీ అంటే కొంతమందికి ఆ సింప్టమ్స్ ఉండి ఈసీజీ కొంతమంది మైల్డ్ చేంజెస్ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఆ 1 hour తర్వాత చేంజెస్ వస్తాయి. అప్పుడు మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బెటర్ మనం తొందరగా 1 hour వీళ్ళ వాళ్ళకైనా. కొంతమందికి పేషెంట్లకు హరిబరి ఉంటారు, పోవాలి పోవాలని, అట్లా వాళ్ళని కొద్ది కన్విన్స్ చేసేసి, కొద్ది కౌన్సిలింగ్ చేసి చెప్పి మనం మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా ఎకోకార్డియోగ్రామ్లో. చాలామంది అనుకుంటారు ఎకోకార్డియోగ్రామ్ చేస్తే హార్ట్, ఎకోకార్డియోగ్రామ్ తెలుస్తుంది హార్ట్ మజిల్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఇంతకుముందు ప్రీవియస్ డ్యామేజ్ అయింది తెలుస్తుంది, ఫంక్షన్ ఏమన్నా ఉందా అది తెలిసిపోతుంది. సో ఈసీజీ ఒకటి, ఎకోకార్డియోగ్రామ్ ఒకటి, ట్రోపోనిన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు. మన ప్రతి హాస్పిటల్లో ఎక్కడ పోయినా చిన్న నర్సింగ్ హోమ్లలో కూడా అందరు చేస్తున్నారు. ఇది
1: చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఈసీజీ గురించి.

0: తర్వాత 2D ఎకోగ్రామ్ గురించి, మీరు చెప్పిన
1: ట్రోపోనిన్
0: టెస్ట్ గురించి, గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ మూడు టెస్టులు ఆధారంగానే మనం మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని
1: 90% డయాగ్నోస్ అవుతుంది
0: కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది డాక్టర్ గారు. అయితే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని ఇటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ మీరు అన్నట్టు ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. ఎందుకంటే డ్యామేజ్ మజిల్కు, హార్ట్ మజిల్కు డ్యామేజ్ ఎక్కువైతుంది. ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్దీ మనకు ఆ యొక్క కొల్లాటరల్స్ అంటాం, హార్ట్కు సప్లై చేసే నాళాలలో చిన్న చిన్న నాళాలు అవి కొద్దిగా పెద్దగా అయిపోయి బ్లడ్ సప్లై అనేది మిగతా ఒక ఏరియా బ్లాక్ అయినా కానీ ఇంకో ఏరియాకు బ్లడ్ సప్లై అందిస్తుంది. దానివలన ఆ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు డ్యామేజ్, ఆ హార్ట్ ఫంక్షన్ బాగా డ్యామేజ్ కాదు. యంగ్ ఏజ్లో ఆ పిల్ల కాలువలు అంటాం, కొల్లాటరల్స్, చిన్న వెజల్స్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది యంగేజ్. అందుకని యంగేజ్ హార్ట్ అటాక్స్ చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఒక ఇంకా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఫస్ట్ ఏ డిసీజ్ కానీ ప్రజెంట్గా చూస్తే మీరు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా క్యాన్సర్లు ఇంకొక 5-10 ఇయర్స్లో చాలా ఎక్కువైతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాన్సర్ అని జెనెటిక్స్, 99% డిసీజెస్ అన్నీ జెనెటిక్స్. ఈ హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ జెనెటిక్స్, అది ఎవరు ఆపరు, ఇది ఒక ప్రాపర్టీ లాగా
0: జన్యుపరమ.
1: యంగ్ ఏజ్లో కనుక మన తల్లిదండ్రులకు కనుక హార్ట్ అటాక్ వస్తే నెక్స్ట్ జనరేషన్కు 90-70-80-90% ఛాన్సెస్ ఉంటాయి.
0: దే షుడ్ బి ఆల్వేస్
1: ఆల్వేస్ బి ప్రికాషన్స్. అందుకే మనం ఫాస్ట్గా, మనం కొంతమంది ఫాస్ట్గా అంటే టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. టైప్ ఏ అంటే వాళ్ళకు ఫాస్ట్ పని చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి, పని కాకుండా అదే ఆలోచిస్తారు. అది ఆ టైపు కొద్ది పర్సనాలిటీని మనం తగ్గించుకొని, ఆ స్ట్రెస్ని తగ్గించుకొని, నిద్ర కొద్దిగా మంచి మనకు 7-6-7 అవర్స్ మంచి నిద్రపోయి, మోషన్ ఒకటి, కాన్స్టిపేషన్ ఇస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్ సార్. ఈ కాన్స్టిపేషన్ ఒకటి మనం ఉండకుండా చూసుకుని, నిద్ర బాగుండి, కొద్దిగా స్ట్రెస్ అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది లేని మానవుడు లేడు. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామంటే టైం 5 నిమిషాలు ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో టెన్షన్ పడుతుంటారు, అది కూడా మేజర్ స్ట్రెస్. సో ఇవి మనం తగ్గించుకుంటే ఈ మన హార్ట్ అటాక్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు సార్. ఇంకా నెక్స్ట్ రొటీన్గా మీరు అడిగారు కదా, రొటీన్ టెస్ట్లు ఒక ఏజ్ అంటే మామూలుగా 25-30 ఇయర్స్ దాటాక మనం చేయించుకోవాల్సినవి ఫస్ట్ షుగర్స్ అండి. షుగర్స్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లో చాలామందికి వస్తున్నవి. కొలెస్ట్రాల్ ఒకటి, మీరు కొలెస్ట్రాల్ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ చూడగానే చాలామంది ప్యానిక్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ చూడగానే రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంత అవసరం లేదు, అంత ప్యానిక్ కావడం అవసరం లేదు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్ అంతే.
0: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
1: 100% సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్తో జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం, కార్డియాక్ హెల్త్ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. ఆర్జే ప్రశాంతి వచ్చిందంటే ఫుల్ ముచ్చట్లు ఉంటాయని మీకు తెలుసు కదా. సో ఆలస్యం చేయకుండా మన ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. జెన్జే యువ, కాలర్ షో, తెలంగాణం, రిమ్ జిమ్, హైదరాబాద్, ఇలా ఒక్కో దాని గురించి ఒక్కోటి మాట్లాడుకుంటూ నేను మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఫుల్ సాంగ్స్తో మస్తీ మస్తీ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం.

0: Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం జెన్జీ యువాలో. సో ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్కి కంపారిజన్ ట్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, నాకెందుకు రాలేదు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మనలో చాలామందికి తెలియకుండానే ఇదొక అలవాటుగా ఉంటుంది. మన జీవితాన్ని ఇంకొకరి జీవితంతో కంపేర్ చేసుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వారికి జాబ్ వచ్చిందనుకోండి, వెంటనే మన మనసులో ఒక థాట్ వస్తుంది, వాడికి జాబ్ వచ్చింది నాకు ఎందుకు రాలేదు, వాడికి ప్రమోషన్ వచ్చింది నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, వాడికి మంచి శాలరీ వస్తుంది నా పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచిస్తూ మన వాళ్ళ అచీవ్మెంట్ని చూసాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి అచీవ్మెంట్స్ని మర్చిపోతాం. సో దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz. అయితే మనం ఇప్పుడున్నటువంటి జెన్ జీ యూత్ కంపారిజన్ డ్రాప్ ఇలా చేస్తున్నారు కదా, ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది నాకు ఎందుకు రాలేదు అన్నట్టుగా. అయితే ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల ఈ కంపారిజన్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఇలా ఏదో ఒకటి ఓపెన్ చేస్తే ఎవరో ఒక కొత్త జాబ్ గురించి పెడుతుంటారు, ఇంకొకరు ఫర్ గేమ్ ట్రిప్, ఇంకొకరు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇలా ఇంకొకరు కొత్త కారు కొన్నారు. ఇవన్నీ మనం చూసి మన జీవితం మాత్రం ఎక్కడికి వెళ్ళటం లేదేమి అని అనిపిస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు కనిపించేది వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, ఎన్ని నైట్స్ నిద్ర లేకుండా పనిచేశారు, అవన్నీ మనకు తెలియదు. మనతో పాటు ఆర్చే వినోద్ కూడా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి జెన్ జీ యూత్ కంపారిజన్ ట్రాప్లోకి ఎలా వెళ్తున్నారు అనేది నేను వినోద్ను కూడా అడిగి మీకు, మీ మన అందరి రేడియో వింటున్న శ్రోతలకు కూడా ఒకసారి తెలియజేయాలని నేను అడుగుతున్నాను.
5: ప్రశాంతి, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో మెయిన్గా వాళ్ళ పాజిటివ్ థింగ్స్, అచీవ్మెంట్స్ అవే పోస్ట్ చేస్తున్నారు. కానీ వాడికి ఏం లైఫ్లో ఏం బాధ ఉంది, నెగటివ్స్ అవేం పోస్ట్ చేయరు.
4: ఎగ్జాక్ట్లీ.
5: కానీ ఇప్పుడు అది చూసుకొని మనం ఏది అవ్వట్లేదు, మనము డిప్రెస్ అయిపోయి మనం కంపారిజన్ చేసుకుని అలా ఉండడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎవరి టైం లైన్ వాళ్ళది, ఎవరి జర్నీ వాళ్ళది, ఒకరితోటి ఇంకొకరు కంపేర్ చేసుకొని అరే నా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు అలా ఇలా కాకుండా మన జర్నీ మనది, మన టైమింగ్ మనది.

0: మనం హార్డ్ వర్క్ చేయాలి. భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అన్నట్టుగా, మనము కర్మ హార్డ్ వర్క్ మన చేతిలో ఉంటుంది, అంటే రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు, మనం మాత్రం మన 100% ఇవ్వాలి. అది మెయిన్ గా జెన్జీ ఇది ఒక గ్రహించుకొని దాన్ని తగ్గట్టుగా ముందుకెళ్తే చాలా.
1: ఎగ్జాక్ట్లీ, అంటే వాళ్ళ జర్నీ కూడా మనకు పూర్తిగా తెలియదు, అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ టైమింగ్ కూడా అలాగే ఉండాలనే రూల్ కూడా లేదు. కొందరికేమో 22 ఇయర్స్కే జాబ్ రావచ్చు, కొందరికి 25 ఇయర్స్కి రావచ్చు, ఎవరో ఒకరు తొందరగా సెటిల్ అవుతారు. అంటే వారికి చూసి వారికి తొందరగా జాబ్ వచ్చింది నాకు రాలేదేంటి ఇలా అనుకోకుండా, ఎలాగో ఒకరికి ముందు వస్తే మనకి ఇంకొకరికి రావడానికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. అందుకని ఎవరు ముందన్నారు ఎవరు వెనుక పడ్డారు అనే లైఫ్ని ఇలా మెజరైజ్ చేయలేం కాబట్టి మనం ఒకరితో పోల్చుకోవడం సరికాదనేది నా ఉద్దేశం.
0: Yes, 100%.

0: భాగంగా క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా వంటి మార్పుల అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085223240853, మరొక నెంబర్ 2955092 నెంబర్లకు కాల్ చేయవచ్చు.
1: హైదరాబాద్ హార్ట్ బీట్ సికింద్రాబాద్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఇన్ఫర్టైన్మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్. మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో. సో వెదర్ యు ఆర్ చిల్లింగ్ అట్ ట్యాంక్ బండ్ ఆర్ షాపింగ్ అట్ చార్మినార్, స్టే ట్యూన్డ్, స్టే బ్రైట్. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRలో

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం కంపారిజన్ ట్రాప్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ముఖ్యంగా మన జర్నీ అనేది ఒక రేస్ కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ సక్సెస్ సాధించినప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడటానికి బదులుగా, వాళ్ళకు వచ్చింది కదా నాకు కూడా నా టైంకి వస్తుంది, అంటే ఏదో ఒక టైంకి ఖచ్చితంగా ఒక టైం అనేది రావాలి అని అనుకుంటాం కదా. సో వారికి వచ్చింది నాకు కూడా ఒక టైంకి వస్తుంది, నేను కష్టపడాలి, అంతేగాని ఒకరితో కంపారిజన్ చేసుకోవద్దు అని మనం అలా అనుకోవాలి. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ వారి సక్సెస్ని మన ఫెయిల్యూర్కి ప్రూఫ్లా చూడకూడదు. వాడి విజయం నా ఓటమి కాదు, వాడి గ్రోత్ నా డౌన్ఫాల్ కాదు అన్నట్లుగా ఉండి, వాడి సక్సెస్కి ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేయగలను అన్నట్టుగా మనం ముందుకెళ్తేనే బాగుంటుందన్నమాట. నిన్నటి మనతో ఈరోజుని మనం కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగుండదు కదా. సో నిన్నటి కంటే ఈరోజు నేను ఏమైనా నేర్చుకున్నానా, నా స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా అన్నట్లుగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి తప్ప ఒకరితో పోల్చుకొని డిసప్పాయింట్ అనేది అవ్వద్దు. ఏమంటారు వినోద్ గారు?
2: 100% ఒకరి కంపారిజన్ ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ కాదు. మనం నిన్నటికి ఈ రోజుకి ఏమైనా ఇంప్రూవ్ అయ్యా, మనము నిన్నటికి ఈ రోజుకి ఏమైనా ఇంప్రూవ్ అయ్యామా లేదా, అది మనది మనతో కంపేర్ చేసుకోవాలి. కానీ ఒకరితో కంపేర్ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. దానివల్ల మనము ఒక ఈగో, అసూయ ఇలాంటివి వచ్చేసి మనము హార్డ్ వర్క్ చేయకుండా బాధపడి నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనల్ని మనమే మోటివేట్ చేసుకొని, మనల్ని మనమే ఇన్స్పైర్ చేసుకొని రోజుకు ఒక స్టెప్ అలా అలా ముందుకెళ్తూ మన సక్సెస్ దిశగా ముందుకెళ్ళాలి.
1: ఎస్, కరెక్ట్, అంతే, నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరి ఫెయిల్యూర్ని కానీ ఒక సక్సెస్ని కానీ మనం ఏదైనా సరే తీసుకోవాలి. ఇప్పుడు ఒకరు సక్సెస్ అయ్యారనేసి మనం ఒక ఈగో, ద్వేషం, స్వార్థం లాంటివి పెంచుకోవద్దనమాట. అవే మనకి మన విజయానికి ఇంకా పునాదులు కాకుండా చేస్తాయి. ఇప్పుడు వారి సక్సెస్ని ఓకే నా ఫ్రెండ్కి వాళ్ళు వచ్చిందిగా, రేపో మాపో నాకు కూడా వస్తుంది అనే ధైర్యంతో మనం ఉంటేనే ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉండవు, అలాగే మనకంటూ ఒక విజయం వస్తుందనే నమ్మకంతో ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఇదన్నమాట, వింటూనే ఉంటండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: हमें पता है दैट ऑल आर लिसनर्स वाज बी थिंकिंग वेयर इज दिस गोल्ड मेडल कमिंग फ्रॉम. अभी तक इंडिया के पास मेडल्स टैली में इंडिया 12th पोजीशन में है. शूटिंग से सिल्वर मेडल आए हैं, ब्रॉन्ज मेडल्स भी आए हैं हमारे पास, मगर गोल्ड कल आ सकता है. जी हाँ, गोल्ड का अकाउंट हमारा खुल सकता है क्योंकि इंडिया श्रीलंका 10:30 AM क्रिकेट का मैच होने वाला है और ये रिपीट है एशिया कप फाइनल का, जहां हमें याद है इंडिया ने वो एशिया कप ट्रॉफी जीती थी, श्रीलंका से रिवेंज लिया था. और साक्षी, आर यू लुकिंग फॉरवर्ड टू गोल्ड टुमारो?
1: एनी डे एनी टाइम. गोल्ड की अगर हम बात करते हैं, वो भी हमारे भारतीय खिलाड़ी, चाहे वो हमारे एथलीट्स हो या प्लेयर्स हो, बट इट्स अ मोमेंट ऑफ प्राइड एंड एनी पर्सन हु लव्स क्रिकेट, हु लव्स स्पोर्ट्स इन जनरल, विल ऑलवेज वांट द बेस्ट फॉर देयर प्लेयर्स हु वर्क डे एंड नाइट सो हार्ड टू गेट आर कंट्री दैट कवेटेड गोल्ड मेडल. और इसके साथ ही दोस्तों, इस वक्त तो फिलहाल अपडेट्स का सिलसिला यहाँ पर आकर समाप्त तो होता है, लेकिन हम आपसे एक बार फिर से शाम को 7:30 बजे जुड़ेंगे, जहाँ पर आज के दिन का आखिरी अपडेट हम आपके लिए लेकर आएंगे और बताएंगे कि कैसा रहा ओवरऑल भारत के लिए आज का दिन एशियन गेम्स में.
2: एशियन गेम्स 2026 आईजी नगोया.
3: ఇప్పటి వరకు 20th ఎడిషన్ ఆఫ్ ఏసియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ విన్నారు.
4: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
5: హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 AM only on Rainbow FM 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:36:30 అవుతుంది. సో ఇప్పుడు మనం కంపారిజన్ ట్రాప్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా కాన్ఫిడెంట్ పెరిగిందా అనే డౌట్ పక్కన పెట్టేసి నా కాన్ఫిడెన్స్ పెంచుకుంటాను, నేను నా గోల్ వైపు ఒక్క అడుగైనా ముందుకు వేస్తాను అనే ఇంటెన్షన్తో మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి మనం వేసుకుంటే కంపారిజన్ తగ్గిపోయి ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకసారైనా ఆలోచించండి, మీ చుట్టూ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళను చూసి డిస్కరేజ్ అస్సలు అవ్వకండి, వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేయండి. అదే సమయంలో మన జర్నీ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఏమంటారు వినోద్?
6: యా, 100% ప్రశాంతి, నువ్వు ఏదైతే చెప్పినావో అది 100% చేయాలి. ఇందాక నుంచి మనం చెప్పినట్టుగా కంపారిజన్ అనేది ఈజ్ ఎ సిన్ అని నా ఫీలింగ్. మనది మనం, మన జీవితం మనం అనే ఫిలాసఫీ ఫాలో అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.
3: ఓకే, కరెక్ట్ వినోద్. అంటే నిజంగా, అంటే పక్క వారితో ఈ కంపారిజన్, ఒకరితో ఒకరు పోల్చుకోవటం, ఇంకా వారికి అలా ముందుకెళ్ళిపోతున్నారు, ఇంకా వారు లైఫ్లో సక్సెస్ సాధిస్తున్నారు, నేను ఎందుకు సాధించట్లేదు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను ఎందుకు కట్టుకోలేదు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేనేం తీసుకోలేదు, ఇలాంటి కంపారిజన్ తగ్గించి వాళ్ళు ఎలా ఫోకస్ చేశారు, వాళ్ళు ఆ స్థాయికి ఎలా వెళ్ళారు, వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆ కార్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారు, సో ఇలాంటి ఎస్టిమేషన్స్ మనం వేసుకొని వాళ్ళు ఎందుకు చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఇలాంటి చిన్న చిన్న మన తప్పుల్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని, సో ఎదుటివారు ఎవరితోనైతే మనం పోల్చుకుంటున్నామో వారి లైఫ్ లాగే మనం ఉండాలి అనుకోకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం, ఖచ్చితంగా ఇవైతే మన దగ్గర ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో చేయగలుగుతున్నారంటే వారు చేసింది మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనం వెనుకకున్నాం. సో మనం డిసప్పాయింట్ అవ్వకుండా, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఫీల్ అవ్వకుండా, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో మనం కూడా అలాగే కష్టపడి

మనం అనుకున్న సాధిద్దాం అనేలాగా మన స్కిల్స్ అండ్ మన థాట్స్ ఇలా ఉంటే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:49:02 అవుతుంది. సో ఇప్పుడు కంపారిజన్ ట్రాప్ గురించి మాట్లాడుతున్నాను కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది. ముఖ్యంగా జెన్జీ యూత్కి ఇదైతే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరి లైఫ్ వేరు, ప్రతి ఒక్కరి జర్నీ వేరు, ప్రతి ఒక్కరి టైమింగ్ వేరు, ప్రతి ఒక్కరి డెస్టినేషన్ వేరు. కాబట్టి మీ లైఫ్ని ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేయడం ఆపేసి నిన్నటి మీతో ఈరోజు మిమ్మల్ని కంపేర్ చేసుకోండి. అప్పుడు కాంపిటీషన్ ఇంకెవ్వరితో ఉండదు, మీతో మీకే ఉంటుంది. అదే నిజమైన గ్రోత్కి మొదటి అడుగు. ఒక్కసారి నేను చెప్పింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా అంటే మనం ఒకరితో పోల్చుకోవటం వల్ల మనం ఏంటంటే డిసప్పాయింట్ అవుతాం. సో అదంతా వదిలేసి మనకి మనమే అలా ఎస్టిమేషన్ వేసుకుంటే ఆ కాంపిటీషన్ అనేది ఎవరితో ఉండదు, మనతో మనకే ఉంటుంది. కాబట్టి అదే మన మనం చేసేటువంటి పనికి, మన సక్సెస్కి, ఆ గ్రోత్కి మొదటి అడుగు అవుతుంది. కాబట్టి సో మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పక్క వాళ్ళతో పోల్చుకోకుండా, ముఖ్యంగా మనం ఈ కంపారిజన్ ట్రాప్ నుంచి మనం ఏమంటారు బయట పడితేనే మన లైఫ్ బాగుంటుంది. పక్క వాళ్ళతో పోల్చుకోవటం, వాళ్ళకి అది వీళ్ళకి ఇది, నా లైఫ్ ఎందుకు ఇలా లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అలా కష్టపడాలి అంతే తప్ప, వాళ్ళకేంటి అలా ఉన్నాయి, వాళ్ళకేంటి అవన్నీ ఉన్నాయి, నాకెందుకు లేదు, ఇలా డిసప్పాయింట్ అవుతూ నెగిటివ్ థాట్స్తోని మన లైఫ్ అంతా ఇంకా అయోమయం, గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పక్క వాళ్ళ లైఫ్తో అస్సలు పోల్చుకోవద్దు. మన లైఫ్ ఏంది, మనం ఏం చేస్తున్నాం, మనకు ఉన్నదాంతో తృప్తిగా ఉండటం, మనం చేస్తున్న జాబ్కి, మన జాబ్కి ఒక వాల్యూ అంటే మనకు మనం ఇచ్చుకోవటం, నేను చేసేది కూడా కరెక్టే కదా, కాకపోతే వాళ్ళలా అవ్వాలంటే ఇంకా నేను కొంచెం కష్టపడాలి, అది కష్టపడితే ఖచ్చితంగా అవుతుంది అనే వే ఆఫ్లో మనం వెళ్తే లైఫ్ చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఒకరితో పోల్చుకోకుండా మన లైఫ్ని, మన సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎలా ముందుకెళ్ళాలనే థాట్స్తో, ఆ గ్రోత్తో మనం ముందడుగు వేయడం చాలా బెటర్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు అనువంత. అసలు మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి ఏది మ్యాచ్ అవ్వదంటూ చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నప్పుడు. ఈ డిఫరెన్సెస్ అనేవి పెద్ద పెద్ద విషయాల్లో కంటే చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువగా ఉంటాయి. స్పెసిఫిక్గా ఫెస్టివల్స్ అప్పుడు,

ఫంక్షన్స్ అప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు మనం ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని కొంచెం ఎక్కువగా చూడొచ్చు. మరి ఈ రెండు జనరేషన్స్ మధ్యలో ఉన్న ఈ చిన్న డిఫరెన్సెస్ వెనక అసలు ఎంత పెద్ద ఫీలింగ్స్ ఉంటాయో మన ఇవాల్టి ఎపిసోడ్లో విందాం. అమ్మమ్మా, నేను గుడికి వెళ్ళడానికి రెడీ. అవునా? ఇదిగో వచ్చేస్తున్నా నేను కూడా. సరే అమ్మమ్మా, మీరు వచ్చేలోపు ఆటో బుక్ చేస్తా అయితే. ఏంటమ్మా సుమా ఇది, గుడికి ఇలా వస్తావా? ఏమైందమ్మమ్మా, కుర్తీయేగా వేసుకున్నా? కుర్తీ వేసుకున్నావు సరే, కానీ ఆ జుట్టేంటమ్మా, అలా ఒక్క చేతికే, అది ఒక్కే గాజు, అలా వేసుకోకూడదు. బొట్టు కూడా అలా నల్లది కాకుండా రెడ్దైనా లేదా వేరే కలర్దైనా పెట్టుకోవచ్చు కదా. అమ్మమ్మ, మనం వెళ్తుంది గుడికే కదా. గుడికి వెళ్తాం కాబట్టే చెప్తున్నానమ్మా. మా రోజుల్లో గుడికి వెళ్ళడం అంటే తలస్నానం చేసుకొని, లంగా ఓణి వేసుకొని, జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, గాజులు పట్టీలు అన్నీ వేసుకొని వెళ్ళేవాళ్ళం తెలుసా. అమ్మమ్మ, ఇప్పుడు గుడికి వెళ్ళడానికి నన్ను చీర, పువ్వులు, నగలు వేసుకోమంటున్నావా? అమ్మమ్మ చాలా కష్టం అమ్మమ్మ, నాకు ఇదే కంఫర్టబుల్గా ఉంది. సుమా, ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉండొద్దని ఎవరంటున్నారు చెప్పు. ఇప్పుడైనా నేనేమి నిన్ను చీర వేసుకోమని చెప్పట్లేదు, బట్ గుడికి వెళ్తున్నాం కదా, నువ్వు కుర్తి వేసుకున్నా సరే రెండు చేతులకి ఓ రెండు గాజులు వేసుకో, ఓ మంచి బొట్టు పెట్టుకో, అండ్ ఆ జుట్టుకి ఒక క్లిప్ పెట్టుకోమంటున్నానంతే. సరేలే అమ్మమ్మ, వేసుకొని వస్తాలే అంటూ సుమా అమ్మమ్మ చెప్పినట్టు గాజులు వేసుకొని క్లిప్ పెట్టుకుని వచ్చింది. ఇక ఇద్దరు గుడికి బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో పండగ. సుమా ఎప్పట్లాగే కుర్తి వేసుకుంది, బట్ సడన్గా తనకి వాళ్ళ అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. అంతే, తన కుర్తీని పక్కన పెట్టేసి వెళ్ళి ఒక అందమైన పట్టులంగా వేసుకుంది. మంచిగా జడల్లుకొని పువ్వులు పెట్టుకుంది. చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు, చక్కటి జుంకాలు, అందమైన బొట్టు పెట్టుకొని ఒక బొమ్మలాగా ఎంతో ముచ్చటగా రెడీ అయింది. అమ్మమ్మ నన్ను ఇలా చూస్తే ఎంత హ్యాపీ అవుతుందో అనే ఎక్సైట్మెంట్తో పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ. ఏంటమ్మా, ఒకసారి చూడండి. ఏంటమ్మా, చూడండి ముందు. సుమా, అమ్మమ్మా, ఎలా ఉన్నా? చాలా బాగున్నావమ్మా, ఎంత అందంగా ఉన్నావో, నాడిస్తే తగిలేలా ఉంది. నిజంగానా, అంత బాగున్నానా? చాలా అంటే చాలా, కుందనపు బొమ్మలా ఉన్నావు. చూసారా, మీ మాట విన్నా కదా, మీకు కావాల్సినట్టే రెడీ అయ్యా. చూడండి, పట్టీలు కూడా వేసుకున్నా. అవునమ్మా, అన్నీ చాలా బాగున్నాయి. కానీ అమ్మమ్మ, మళ్ళీ ఏమైంది? అది ఈ జ్యువెలరీ ఏమైంది, బాగాలేదా? బాగుంది, కానీ ఇది బంగారం కాదు కదా. అమ్మమ్మ, అది కాదమ్మా, పండగ కదా, బంగారం తీసుకుంటే ఇంకా ముచ్చటగా ఉంటుంది. కానీ అమ్మమ్మ, ఈ జ్యువెలరీది డిజైన్ చూడండి ఎంత బాగుందో, నేను వేసుకున్న హాఫ్ శారీకి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అవును, మ్యాచ్ అయింది, కానీ మన పెద్దవాళ్ళు బంగారం, వెండి లాంటి వాటికి ఒక స్పెషల్ వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు పూజ సామాగ్రిలో, దీపాలలో, కొన్ని యుటెన్సిల్స్లో వెండి వాడడం మనకి ఎలా అయితే స్పెషల్ అండ్ పర్టికులరో, అలానే బంగారం అంటే సంపద అని, శుభమని, లక్ష్మీదేవితో సంబంధం అని ఒక సెంటిమెంట్. అందుకే పండగలు, పూజలు, పెళ్ళిళ్ళంటి రోజులు బంగారం వేసుకోవడం మంచిది అని చెప్తారు. మరి పట్టుబట్టలు ఎందుకు వేసుకోమంటారు, దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే పట్టు పవిత్రమైందని, స్పెషల్ ఒకేషన్స్కి అది ఒక తగిన వస్త్రమని వాళ్ళు నమ్మేవారు. ఓహో, చూడమ్మా సుమా, నాకు తెలుసు, నువ్వు రోజు పట్టులంగా ఓని వేసుకొని, జడకి పువ్వులు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని తిరగలేవు. ఉట్టప్పుడు నువ్వు జీన్స్ వేసుకో, టీషర్ట్ వేసుకో, ఏదైనా వేసుకో, నీ ఇష్టం. కానీ గుడికి వెళ్ళేటప్పుడు, పూజలప్పుడు, పండగలప్పుడు మాత్రం నా మాట వినమ్మా. కానీ ప్రతిసారి అదే జ్యువెలరీ ఏం వేసుకోవాలమ్మమ్మా, మనం వేసుకున్న డ్రెస్కి కూడా అన్నీ సూట్ అవ్వాలి కదా, మ్యాచింగ్ ఉండాలి. ఇలా గోల్డ్లో కాకుండా అంటే ఎన్నో డిజైన్స్, ఎన్నో కలర్స్ ఉంటాయి. సరేనమ్మా, నీకు అలా కావాల్సింది వేసుకో, నేను వద్దనట్లేదు. కానీ వాటితో పాటు నా కోసం ఏదో ఒకటి బంగారంది కూడా వేసుకో, కమ్మలో లేదా ఒక సన్న చైనో లేదా రింగో, ఏదో ఒకటైతే కాదనకుండా వేసుకో తల్లి.

సారే అమ్మమ్మ. డియర్ లిసనర్స్, కొన్నిసార్లు జనరేషన్స్ మధ్య డిఫరెన్సెస్ పెద్ద పెద్ద డిస్కషన్స్ దగ్గర మాత్రమే కనిపించవు. మనం ఏం వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, పండుగని ఎలా సెలబ్రేట్ చేయాలి లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అది కనిపిస్తుంది. అమ్మమ్మ ఒక కమ్మ వేసుకో అని చెప్పినప్పుడు మనకి అదొక చిన్న కమ్మ మాత్రమే అనిపించవచ్చు, కానీ ఆమెకి అది తన నిన్నటి నుంచి మన రేపటి వరకు వెళ్ళే ఒక చిన్న గుర్తు కావచ్చు. మన జనరేషన్కి కంఫర్ట్ ఇంపార్టెంట్, మన స్టైల్ ఇంపార్టెంట్, మన ఓన్ ఐడెంటిటీ ఇంపార్టెంట్. అవి తప్పు కాదు, కానీ మనం మనలాగా ముందుకెళ్తున్నప్పుడు మన వాళ్ళు మనకిచ్చిన కొన్ని చిన్న గుర్తులను కూడా మనతో పాటు తీసుకెళ్లడం అంత కష్టం కూడా కాదు. డియర్ లిసనర్స్, కొన్నిసార్లు మనం ఇవన్నీ ఫాలో అయ్యేది జస్ట్ ఒక ట్రెడిషన్ కోసమే కాదు, బట్ ఆల్సో ఆ ట్రెడిషన్ని ఎంతో ప్రేమతో మనకి నేర్పించిన వాళ్ళ కోసం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 7:14:42 అయితే అవుతుంది. సో మీ అందరికీ తెలుసు మనందరి ఫేవరెట్ షో హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్. సో ఆలస్యం చేయకుండా మనందరం మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరికి నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తాను, కాబట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీ లైఫ్లో ఆ రోజు అలా జరగకపోయిండుంటే బాగుండు అనిపించే సంఘటన ఏదైనా ఉందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్, మీ లైఫ్లో ఆ రోజు అలా జరగకపోయిండుంటే చాలా బాగుండు అని అనిపించిన రోజు ఏదైనా ఉందా అనే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003, 0402323484821, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకుంటుండండి. నేనైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకైతే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, మనం కాల్స్ తీసుకుందాం. హలో, నమస్కారం సార్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? క్వశ్చన్ విన్నారా? పర్లేదు సార్, నేను మళ్ళీ చెప్తాను. మీ లైఫ్లో ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండు అని అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? ఆనేరండి, చెప్పండి.
1: అయితే ఎవరైనా కష్టాలలో ఉంటే మాత్రం నాకు జాలిగుండే హెల్ప్ చేస్తానమ్మా. అట్లా 2-3 సార్లు అయ్యింది, కానీ నాకు మాత్రం వాళ్ళు మాత్రం నాకు హెల్ప్ చేయలేదు. నాకు అనిపించిన తర్వాత కే రమేష్ ఉస్మాన్ గారు, అయితే నాకు అనిపించింది అబ్బా నేను కూడా ఎందుకు చేయాలని అట్లా అనిపించింది
0: అమ్మా.
1: ఇద్దరికి ముగ్గురు చేశాను అట్లా నేను, వాళ్ళు మాత్రం నాకు ఏ మాత్రం నాకు హెల్ప్ చేయలేదు
0: అనమాట. తెలిసిన వాళ్ళ సార్,
1: మనం చేసిన తర్వాత వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది.
0: అవును,
1: మనకు అవసరం దూరం ఉన్నారమ్మా అని నాకు చాలా బాగా తెలిసింది అమ్మా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: వెల్కమ్.
0: అంతే అండి, అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, ఒక్కసారి మనం హెల్ప్ చేసినప్పుడు ఇంకోసారి ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటాం. అంటే మనం ఈసారి వాళ్ళకి సహాయపడినాం కదా, వాళ్ళు కూడా మనకి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. రమేష్ సార్ గారికి అంటే తను ఎన్నోసార్లు హెల్ప్ చేసినా కూడా తనకి ఎలాంటి హెల్ప్ అనేది ఉండదు. సో దానికి అలా జరగకపోయి ఉండుంటే బాగుండు అనేది సార్ అనుకున్నారట. సో మనకి మరొక కాలర్ వస్తుంది, మాట్లాడేద్దాం. హలో, హలో, హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు సాయి కిషోర్ అండి.
0: సాయి కిషోర్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: అనంతపురం మల్కాజ్గిరి అండి, హైదరాబాద్.
0: ఓకే సార్, చెప్పండి.
2: నేను ఇప్పుడే వింటున్నాను, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నాను, మీ కలుస్తుందని అనుకోలేదు యాక్చువల్లీ.
0: ఓకే,
2: మొన్న గణేష్ వినాయక చవితి ముందు రోజు ఈసీఎల్ దగ్గర గణేష్ పండుగ తీసుకోవడానికి వెళ్ళాము. మా సొసైటీలో పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళాను, గణపతి పండుగ తీసుకున్నాము. ట్రాలీ పిలిపించి దాంట్లో పెట్టిన తర్వాత జస్ట్ పెట్టేటప్పుడు, నేను పెట్టలేదు, పిల్లలే పెడుతున్నారు, సంబడి పిక్ పాకెటెడ్ మై ఫోన్, ఐఫోన్.
0: దొరికిందా సార్? మళ్ళీ
2: అంటే యాక్చువల్ గా అది పెట్టిన తర్వాత సంబడి పుష్ట్ ని ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పుష్ చేసినట్టు అనిపించింది. నేనేమనుకున్నానంటే ఆ టైంలో ఐ షుడ్ హావ్ చెక్ మై పాకెట్.

0: సేపు ఫోన్ ఉందా లేదు చూసి ప్రతిసారి అట్లా ఏమైనా ఉంటే నేను యూజువల్లీ పుట్ మై హ్యాండ్స్ ఆన్ ద పాకెట్ ఐ విత్ దట్ మేబీ ఇమోషన్ వాట్ ఎవర్ కాల్ ఇట్ ఐ కుడ్ నాట్ డూ దాట్ సో ఐ లాస్ట్ మై ఫోన్ కంప్లైంట్ ఇచ్చాము బట్ ఛాన్సెస్ ఆర్ బ్లిక్
1: కష్టం సార్ ఇంకొకసారి పోయిందంటే మనకి తిరిగి రావడం అనేది కష్టం అవును సార్ ఐఫోన్ కదా ఉంటుంది ఖచ్చితంగా అవునవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో అదనమాట సార్ది ఐఫోన్ పోయిందంట గణేష్ నిమజ్జనంలో సార్ 1 వీక్ నుంచి బాధపడుతున్నారంట సో ఖచ్చితంగా ఉంటుంది ఆ బాధ అంటే నార్మల్ ఫోన్కే మనకి ఆ బాధ అనేది ఉంటుంది అలాంటిది ఐఫోన్ కాబట్టి ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది సో సార్కి ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట సో మీకైతే మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితంలో ఆ రోజు అలా జరగకపోయి ఉండుంటే బాగుండు అనిపించే సంఘటన ఏదైనా ఉందా అని. మనకైతే కాలర్స్ కాల్స్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. హలో,
2: హలో ప్రశాంత్ గారు.
1: ప్రభాకర్ గారు నమస్కారం.
2: నమస్కారం అమ్మా, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా బాగానే ఉన్నాను.
1: చెప్పండి సార్.
2: ఇస్తే జీవితంలో కోల్పోయింది అని చెప్పి చాలా మిస్ అయిపోయింది.
1: అలా జరిగి జరగకపోయి ఉంటే బాగుండు.
2: అదే, అలా జరగకపోయి ఉంటే బాగుండేది. దానికి ఏమిటంటే, నేను మా అన్నగారు సొంత అన్నయ్యే కలిసి మాదాపూర్ లో ప్లాట్ తీసుకున్నాం అమ్మా, ఇద్దరు కలిసి. తీసుకున్న తర్వాత ఒక కొద్ది రోజులు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది తీసుకున్న తర్వాత, వాళ్ళు కొంచెం స్వార్థ బుద్ధి కలిగింది. అంటే పెళ్లి కాకముందు మేము తీసుకున్నాం, అప్పటికి వాడి పెళ్లి అయింది, వచ్చేసింది పెళ్లి కాగానే.
1: ఓకే,
2: నాతో డైరెక్ట్ చెప్పకుండా ఇది నాది అని ఫస్ట్ ఏం చేశాడు అంటే, నేను అప్పట్లో అంత దీనికి ఆలోచన కూడా చేయలేదు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మెహదీపట్నంలో, అబ్బాయి నాకు లోన్ ఇస్తారు, నా పేరు మీద చేయించుకుంటా అన్నాడు. అది నా పేరు మీద ఉండేది. తెలుసుకుంటే సరే అమ్మయ్యే కదా అని చెప్పిన అప్పుడులో నేను కూడా అంత పెద్ద ఊహించలేదు, ఇంత దీనిగా చేస్తాను. సరే చేయించుకున్నాడు, అయిపోయింది, ఇల్లు కూడా కట్టేసుకున్నాడు. ఏమరా అబ్బాయి, మరి నాకేది, నాకేమిటి సంగతి అనుకున్నా. లేదు, ఇంకేం లేదు.
1: అయ్యో,
2: అలాగంటే నా మనసు ఇప్పటికీ బాధపడుతుందమ్మా.
1: అవును సార్, ఉంటుంది.
2: చాలా వాల్యుబుల్ అది ల్యాండ్. అప్పటికి మా ఇల్లు తప్పించి అలాంటప్పుడు కట్టుకున్నది. అక్కడికి ఒక మెహర్ బాబా గారు బిల్డింగ్ ఒక్కటే కనిపించేది మా ఇంటి నుంచి చూస్తుంటుంటే, సింగిల్ అంటే అలాంటిది. ఇప్పుడు బంగారం అయిపోయింది. తలుచుకుంటూ ఉంటే రోజు తలుచుకొని తలుచుకొని కొన్ని రోజులు రాత్రులు నిద్రలు కూడా లేని రోజు.
1: అవును సార్, ఉంటుంది అలాగే.
2: అది మిస్ అయిపోయాను అని చాలా బాధపడుతుంటాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓలేడి ప్రభాకర్ రావు, నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే సార్ బాధపడటంలో తప్పు లేదు, ఎందుకంటే అది వాల్యుబుల్ కాబట్టి. ఇప్పుడున్నటువంటి ల్యాండ్స్కి చాలా అంటే చాలా రేట్లు అవి ఎంత అంటే ఊహకందనంతగా అయిపోయాయి కాబట్టి వారి అన్నగారు చేసినటువంటి మోసంలో తను బాధపడుతున్నారు కదా. సో ఆ రోజు అలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండు అనేది ప్రభాకరరావు గారు ఫీల్ అవుతున్నారు. సో మనకి మరొక కాల్ వస్తుంది, కాల్ తీసేసుకుందాం. హలో, హలో,
3: హలో అమ్మా. ప్రశాంతి
1: రమణయ్య గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నంతలకి, మీ ఇద్దరికి, వినోద్ గారికి, మీకు ఇద్దరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. చెప్పండి.
3: ఏంది అమ్మా, నాకు అసలు మా రేడియో 6:30 నుంచి రావడం లేదమ్మా.
1: అయ్యయ్యో, అయితే నేను అడిగిన క్వశ్చన్ మీరు వినలేదా సార్?
3: వినలేమ్మా, ముందు కంపారిజన్ అన్ని విన్నా.
1: ఓకే, పర్లేదు సార్, చెప్తాను. అదే మీ లైఫ్ లో ఆ రోజు అలా జరగకపోయి ఉండుంటే బాగుండు అనిపించే సంఘటన ఏదైనా ఉందా?
3: ఉండదమ్మా.
1: చెప్పండి సార్.
3: తర్వాత ఏమైందంటే, ఇప్పుడు చెప్పారు కదా ఆయన వినోద్ గారు, కర్మన్నే వాదికారస్తే మాపలేచు కదా అచ్చన, మా కర్మ ఫలహేతుర్భు మహతే సంగోత్సవ కర్మని. అది ఒకటి ఉందే, నీ కర్తవ్య కర్మ నువ్వు చేయాలయ్యా, నువ్వు చేయకపోతే నీకేం ఉపయోగం లేదు, నీ ఫలమును ఆశించకుండా చెయ్యి, అదంతకదే ఆటోమేటిక్ గా వస్తుంది. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తత్వం కృతం చేయతు, అశ్రద్ధ్యుచ్యతే పార్త నచ్చు తత్వై. అశ్రద్ధ చేస్తే ఏ పనైనా అంతే. కాబట్టి ఈ టాపిక్ సంబంధంగా నేను ఒక విషయంలో అశ్రద్ధ చేశాను. అశ్రద్ధ చేసి నేను నా కొంచెం లేట్ అయిపోయిన తర్వాత ఆరోగ్యరీత్యా మా శ్రీమతిని కోల్పోయినాను. కాబట్టి అశ్రద్ధ అనేది ప్రతి మానవుడు చేయకూడదు. కాబట్టి అశ్రద్ధ ఉండకూడదు. భగవద్గీతలో మనకి అన్ని వివరించినాడు, అన్ని తెలిసిన మురుకు నేను తెలిసి కూడా మనం పొరపాటు పొందామన్నమాట.
1: అంటే అలా జరుగుతుందని మనం ఎవరమైనా అంటే ఊహించాం కదా సార్?
3: ఊహించలేదు. అయితే ఇంకొక విషయంలో మాత్రం పిల్లల్ని బాగా చదివించుకోవాలా అని చెప్పే ఉద్దేశంతో

0: ఇద్దరిని బాగా చదివించుకున్నాను, ముగ్గురు బాగా సెట్ అయిపోయారు.
1: ఓకే సార్,
0: అది మా ప్రశాంతరీతో పంచుకున్నాను. వినోద్ గారికి కూడా నా శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ నాన్న.
1: సో అదనమాట రమణయ్య గారి లైఫ్లో జరిగినటువంటి ఇదేంటంటే, వాళ్ళ శ్రీమతి గారిని కోల్పోయారట. అంటే అన్ని విషయాలు తెలిసినా కూడా నేను కోల్పోయానంటే, ఎవరమైనా మనం అలా కోల్పోవలసి వస్తుంది అనేది అయితే మనం ఊహించాము. సో అది అనుకోని పరిస్థితిలో అలా జరిగిపోయిందనమాట. సో ఈ కొన్ని కొన్ని ఇలా జరుగుతుంటాయి. నా లైఫ్లో అది జరిగి ఉండకపోయిండుంటే బాగుండు అన్నట్లుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో మనం మరొక కాల్ తీసుకునే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: FM रेनबो 101.9।
3: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 7:38:12 అవుతుంది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకైతే కాల్స్ చాలా వస్తున్నాయి, కాల్స్ తీసేసుకుందాం. హలో
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: నమస్కారం
3: కౌసల్య గారు,
4: గుర్తుపట్టారు
3: మేడం, చెప్పండి మేడం.
4: అంటే ఇప్పటి సంగతి కాదు కానీ కొన్నేళ్ల క్రితమే మా అయ్యప్రాలు వాళ్ళ ఇంట్లో ఏదో బాబుది ఏదో బార్సాల నామకరణం ఫంక్షన్ ఏదో ఉందంటే పోటీకి వెళ్ళి ఏదైనా వెండి వస్తువు తీసుకుందాం అన్నారు ఆవిడ. సరే అని ఇద్దరం వెళ్ళాం ఆటోలో. హిమాయత్నగర్ కోటి దగ్గరే కదా వెళ్ళాం. వెళ్ళి జ్యువెలరీ షాప్ లో ఒక దాంట్లో మాకు తెలిసిన షాప్ అది, ఒక వెండి గ్లాస్ కొన్నాం. అప్పట్లో 1500 అదంతే, అప్పట్లో చవక్కా ఉండేది వెండి. 1500 కొని బ్యాగ్ లో పెట్టుకుని జాగ్రత్తగా పర్స్ లో పెట్టుకుని బుధాన్ వేసుకుని మిగతా షాపింగ్ అన్నీ చూసుకున్నాం. లాస్ట్ లో ఏదో కొన్నాం, కొని ఇంకా ఆటో ఎక్కుదాం అనుకున్నాం. ఆవిడ ఆటోని తీసేశారు కూడా. ఇంతట్లో ఒక బిచ్చకారు వచ్చాడు, వచ్చి ఊరికే నా చుట్టూ తిరుగుతున్నాడు డబ్బులు ఇమ్మని. కానీ ఫోన్లే ఏదో మానవ దృష్టిలో సర్లే ఏదో అడుగుతున్నాడని పర్సు జిప్పు తీసి ఒక 10 రూపాయల నోట్ తీసి అతనికి ఇచ్చాను.

0: వేసేసాను, జిప్ వేసి మామూలుగా భుజానికి ఉంది పర్స్, జిప్ వేసేసాను. ఇంత ఆటో రెడీగా ఉంది కదా ఎక్కేసా, కొంచెం నూనె చూసుకుంటే చేతిలో పర్స్ లేదు.
1: అయ్యో
0: ఎలా మాయమైందో తెలియదు. అది నేను జిప్ వేసాను, భుజానికి ఉంది చేతితో, అది పట్టుకున్నాను. ఎక్కడ ఎలా మాయమైంది, అందులో ఫోన్ ఉంది, ఓ 2000 రూపాయలు ఉన్నాయి, వెండి గ్లాస్ ఉంది.
1: అయ్యో
0: సరే లాస్ట్ లో కొన్ని షాప్ దగ్గర ఏమైనా మర్చిపోయానేమో ఫోన్ వెనక్కి తిప్పమని ఆటో అతన్ని వెళ్ళి అడిగా. అతను అంటే లేదమ్మా మీరు ఏం మర్చిపోలేదు ఇక్కడ అన్నాడు. సరే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ రింగ్ చేశాను, నా నెంబర్ రింగ్ అవుతోంది ఆ చుట్టుపక్కల, ఎక్కడో తెలియదు. అలా 2 సార్లు రింగ్ అయ్యాక 3వ సెలక్షన్ స్టాప్ చేసేసాడు.
1: అయ్యో
0: ఏం చేస్తా, ఇంకా చేతులు డబ్బులు పోయి అనుకుంటూ పడుకుంటూ ఆటో వేసి మా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదో డబ్బులు పే చేశారు. ఇంటికి వచ్చేసాక మా ఇంటనే మా అల్లుడేమో ఆ బ్యాంకుకి ఫోన్ చేసి, బ్యాంకులకి అందులో ఇది ఉంటుంది కదా మన ఎఫ్డీలోవి, అదేమో బ్లాక్ చేయించేశారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాగానే ఎక్కడ దొరుకుతుందండి, ఒకసారి మామూలు ఫోనే, ఐఫోన్ కాదు కానీ అందులో వెండి గ్లాస్ ఒకటి పోయింది.
1: అవునవును, దానికోసం మనకు బాధగా ఉంటుంది. ఇంకా మామూలు ఫోన్ అయినా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి అది అంటే మనకు ఒక ఎమోషన్ లా అయిపోతుంది అంతే.
0: తర్వాత వెండి గ్లాస్, తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆ పర్స్ ఎప్పుడు బయటకి ఎప్పుడో కానీ తీయను నేను, బయటకి వెళ్ళేప్పుడే తీసుకెళ్తాను.
1: మీరు ఇష్టంగా తీసుకున్నటువంటి పర్స్ కావచ్చు అది.
0: అందులో ఏం చేశారంటే ఇతను డబ్బులు అడుగుతున్నప్పుడు చుట్టూ ఒక అతను తిరుగుతున్నాడు గమనించా, కానీ ఎందుకు అతను తిరుగుతున్నాడో ఏదో, ఇతను పైసలు ఇస్తే ఇద్దరు పంచుకుంటారు కాబోని ఇద్దరు కదా అని 25 అని 10 రూపాయలు నోట్ ఇచ్చా గొప్పగా.
1: అయ్యో
0: అతను ఏం చేశాడు, ఇంతట్లో వెనక నుంచి వెళ్ళి బ్లేడ్ తో మన హ్యాండ్ బ్యాగ్ ఇది ఉంటుంది కదా
1: కట్టేసేసి
0: వాడి చేతిలోకి వెళ్ళిపోయి ఆటో వచ్చేసాడు.
1: అయ్యో
0: అలా అయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పోలీసు పుట్టి ఇంకా దొరకలేదు, పట్టు పోయింది, పోయింది డబ్బులు, పోయాయి 2000 రూపాయలు డబ్బులు అన్ని పోయాయి.
1: థ్యాంక్ యూ మేడం,
0: తూర్పు తిరిగి దండం
1: చేశాడు. ఇంకంతే ఏం చేయలేవు,
0: ఏం చేయలేవు.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అలా అనమాట కౌసల్య మేడం గారిది పర్సు పోయిందట, ఆ పర్సులో 2000, ఆ తర్వాత వెండి గ్లాసు, ఫోన్ ఇవన్నీ పోయినాయి కాబట్టి నా లైఫ్లో ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండు అంటున్నారు. సో మనకి ఇంకా కాల్స్ వస్తున్నాయి, తీసుకుందాం. హలో హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు, శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
1: సార్ ఎలా ఉన్నారు?
2: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా?
1: నేను కూడా బాగున్నాను సార్.
2: అలాగే ఉండండి అమ్మా.
1: చెప్పండి సార్.
2: ఈవెన్ వచ్చేసిన తర్వాత మనం రీఛార్జ్ చేసుకుందాం మళ్ళీ.
1: అవును,
2: టాపిక్ లేదమ్మా.
1: మీ లైఫ్లో ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండు అనిపించే సంఘటన ఏదైనా ఉందా?
2: అయితే చెప్పాల్సింది ఏంటంటే, బాగా జీవితంలో మీరు అన్నట్టుగా అలాంటి రోజు లేకుండా ఉంటే ఎంత బాగుండేదంటే, మా బామూర్తి వాళ్ళు ఏం చేశారంటే ఆస్తుల దాంట్లో సంతకాలు పెట్టించుకుంటేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లారు. మాకేం పేపర్లు ఇవ్వాలి ఏమి ఇవ్వకుండా చేయకుండా సంతకాలు పెట్టించేసుకున్నారు. తర్వాత మా కో బ్రదరు అక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడు. నేను అతన్ని అడిగాను, ఏమయ్యా మరి మనం సంతకాలు పెట్టాను, మరి ఏమన్నా ప్రాబ్లమా, ఏమన్నా ఉందా, బాగుందంటే లేదన్నా, ఫ్లాస్ ఉంటుంది ఏం లేదు, నేనే పెద్ద అనమాట. నా తర్వాతనే అతను అతను అన్నాడు, లేదు అంతా బాగుంది, దాంట్లో ఏమి ఇదేం లేదు, మనకు సరిగ్గానే ఏదైతే ఆస్తి రావాల్సి ఉంటుందో ఆస్తి సరిగ్గానే వచ్చింది మనకు, అట్లా ఇస్తాడు. తర్వాత అన్లక్కీగా ఏమైందంటే, మా మదర్ చనిపోయిన సంవత్సరానికి సరిగ్గా ఆవిడ దినమే తద్దినం దినమే ఆయన కూడా యువతాలు చెప్పలేపచ్చు అనమాట. తర్వాత ఆయన పేపర్ నాకు తెచ్చి ఇచ్చినప్పుడు చూస్తే ఏముందంటే దాంట్లో అన్ని మనకు లాస్ చేశారు. అది అతను చూసుకోలేదు, మరి అతను ఇంకా పైనుంచి అతను లీడర్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశాడు. నేను అనుకున్నాను అతను అన్ని చదువుకున్నాడు కదా, అన్ని అనుకున్నాను కదా, నేను అతని మీద నమ్మకంతో సంతకాలు చేశాను అనమాట. సంతకాలు తర్వాత పేపర్లు నాకు ఆయన వెళ్ళేటప్పుడు నాకు పేపర్లు ఇచ్చేసేస్తే ఉందంటే దాంట్లో అన్ని అంతా మోసం చేసేసారు. మీరు అన్నట్టుగా నిజంగానే ఆ దినం కనుక సరిగ్గా వాళ్ళ అతని మీద నమ్మకం పెట్టుకోకుండా పేపర్లు ఇవ్వండి, నేను చదువుకున్నాక సంతకం పెడతాను అంటే బాగుండిపోనని ఇప్పటిదాకా టుడే ఆల్సో ఐఎమ్ ఫీలింగ్
1: అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా
2: బాగా అది 2007

0: అయింది.
1: ఓకే,
0: అది క్లియర్గా ఉంటుందని చెప్పి ఎంతమంది అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఇప్పుడు ఏం చేయడానికి లేదు. కొన్ని కోట్ల రూపాయలు అనమాట, అవన్నీ అనుకోవటం వేస్ట్ అనుకోండి. మనం అనుభవించాల్సింది.
1: సో అదనమాట, అంటే శ్రీనివాసరావు గారు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తెలియకుండా సంతకం పెట్టడం, కోట్ల విలువైనటువంటి ఆస్తిని కోల్పోవటం. తను ఆ రోజు అలా జరగకపోయి ఉండుంటే బాగుండు, ఒకసారి నేను చూసుకొని సైన్ పెట్టాల్సింది, ఇప్పుడు నాకు ఆ కోట్ల విలువైన ఆస్తి నాకు వచ్చేది అన్నట్టు చెప్తున్నారు. సో ఆ ఆస్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది, అది ఇంకా ప్రతిరోజు నరకమే ఉంటుంది, ఎందుకంటే అది కోట్లల్లో విలువైంది కాబట్టి దాన్ని కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. సో మనకి మరొక కాలర్ కాల్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో
2: హలో
1: హలో,
2: నేను ప్రవీణ్ అండి, మారేడుపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
1: ప్రవీణ్ గారు చెప్పండి సార్.
2: ఇప్పుడు నా లైఫ్ లో కూడా ఒక సాడ్ ఇన్సిడెంట్ అండి, అలా జరగకపోయి ఉంటే ఈ రోజు మా వైఫ్ ని నేను కోల్పోయేవాడిని కాదు.
1: అయ్యో,
2: ఆమె లాస్ట్ క్యాన్సర్ తో బెడ్ మీద ఉన్నప్పుడు లాస్ట్ లో ఆ రోజు బాగానే డిశ్చార్జ్ అయిపోతుంది అన్నారు. కిందకెళ్ళి ఏదో మెడిసిన్ తీసుకెళ్లి రావడానికి వెళ్ళాను, ఏదో కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ పైనకి వచ్చే లోపల ఆమెకి వెంటిలేటర్ ఏదో పెట్టేశారు, ఇంకా ఆమె కళ్ళు తెరిచి అలా ఉండిపోయింది.
1: అయ్యో, అంటే మీరు ముందుగానే గుర్తించలేదా సార్? అది
2: ఆల్రెడీ ఆమె అయిపోయిందంటే ఐసీయూ తీసుకెళ్లారు, ఒక రోజు ఇక్కడ ఉంచి కిందకి పంపిస్తాము అన్నారు.
1: ఓకే,
2: సో మేము అనుకున్నాము సర్లేండి అంటే ఒక రోజు కొంచెం ఆయాసంగా ఉంది అని, అంటే సర్లేండి అని మెడిసిన్ మీద ఉంటే ఒక 6 అవర్స్ ఏమో ఉండాలా, తగ్గిపోతుంది అన్నారు. అంటే కొంచెం నార్మల్ కి వస్తుంది, మళ్ళీ రూమ్ కి డిశ్చార్జ్ చేస్తాం అన్నారు. సో ఆ టైంలో యాక్చువల్లీ నేను సర్లే ఇంకా మాట్లాడుతుంది కదా అనుకున్నా, కొంచెం అంత లోపల నేను కిందకి వెళ్ళే లోపల ముందు సైన్ తీసేసుకున్నారు మా దగ్గర, వెంటిలేటర్ మీద పెట్టేశారు వచ్చే లోపల.
1: ఆ
2: లాస్ట్ మూమెంట్స్ నేను ఏదైతే అంటే స్పెండ్ చేసే టైమ్, ఆమెతో ఏం చెప్పేదో, ఐ వాజ్ నాట్ దేర్ ఆ టైం మిస్ అయిపోయాను. సో మళ్ళీ లైఫ్ అది రాదు, అది ఎవ్రీడే పెయిన్ఫుల్. అలా జరగకపోయి ఉంటే నేను
1: అంతే సార్. ఇప్పుడు లైఫ్ లో మనకి అంటే మన భాగస్వామిని ఇంకా వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళతోనే లైఫ్ లాంగ్ ఉంటాం కాబట్టి వాళ్ళు మనతో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం.
2: అదే అది అది ఎందుకో ఆ రోజు
1: అంటే ఎంత ఏజ్ ఉంటుంది సార్? అంటే అలాంటివి అడగకూడదు, కాకపోతే
2: 42 అండి.
1: అయ్యో, 42 అంటే ఇంకా చాలా లైఫ్ ఉంది సార్.
2: మా పిల్లలు కూడా అప్పుడే ఇంజనీరింగ్ చదువుతున్నారు.
1: ఎప్పుడు జరిగింది సార్ ఇన్సిడెంట్?
2: 2019 అండి.
1: 2019 కోవిడ్ కి ముందు.
2: కోవిడ్ కి ముందు, రైట్.
1: ఓకే సార్, థాంక్యూ సార్ షేర్ చేసుకున్నందు.
2: అది
1: సో అదనమాట, అంటే సార్ వాళ్ళ వైఫ్ని కోల్పోయారు, ఆమె చివరి అంటే క్యాన్సర్తో పోరాడుతున్నారట. అంటే ఏం అవ్వదు, నార్మల్గా అంటే తగ్గిపోతుంది, ఇంకా మీరు సేఫ్గా తీసుకెళ్ళొచ్చు అనే టైంకి తను బయటకు వెళ్ళిపోయారట. ఇంకా లాస్ట్ మూమెంట్ నేను తనతో ఉంటే ఇంకేం మాట్లాడేదో, తనతో నేను ఆ రోజుని అలా మిస్ అయిపోయాను, ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండు అని చెప్తున్నారు. సో మీకోసమైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో నాతో పాటు ఆర్జే వినోద్ కూడా ఉన్నారు. సో తను కూడా కాలర్స్తో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ అనుభవాలని ఆర్జే వినోద్తో షేర్ చేసుకోండి.
1: ఇప్పుడైతే మనకి చాలా కాల్స్ వస్తున్నాయి, తీసుకుందాం. కాల్ తీసుకుందాం. హలో
2: మేడం గారు.
1: హలో
2: హలో
1: హలో నమస్తే సార్. రెయిన్బో నుంచి మాట్లాడుతున్నామండి, చెప్పండి. ఓకే, ప్రశాంతి గారితో మాట్లాడతారా?
2: చెప్పండి.
1: నేను వినోద్ మాట్లాడుతున్నానండి.
2: వినోద్ గారా అండి?
1: సార్
2: అండి.
1: అవునండి, చెప్పండి. అయిపోయింది, మీరు ఆల్రెడీ ఆన్ ఎయిర్ లో ఉన్నారు.
2: ఆన్లైన్ లో ఉన్నారండి?
1: ఉన్నారు.

0: నమస్కారం అండి, నా పేరు పోలి చెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకే సార్, ఓకే సార్, ఎలా?
0: ప్రశాంతి గారికి కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ఇకపోతేనే అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా కాలర్స్ అండి, ఓలేటి ప్రభాకర్ రావు గారికి, మా రమణయ్య అన్నయ్య గారికి అండి, మా మురళీ తమ్ముడికి, కె రమేష్ గారికి, ఇంకా కీర్తి రాజకుమార్ గారికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ సార్. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
0: ప్రశాంతి గారు చెప్పారండి ఈ కాలర్ షో.
1: హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. హలో
2: హలో
1: హలో సార్,
2: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో, వినిపిస్తుందండి?
2: వినిపిస్తుందండి
1: సార్, చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మురళి మాట్లాడుతున్నానండి. సంధ్యా వందనం మీకు
1: సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్.
2: గుడ్ ఈవినింగ్ అండి. ప్రశాంతి గారికి కూడా సంధ్యా వందనం.
1: ఓకే సార్, ఓకే సార, గుడ్ ఈవినింగ్ సార్. విన్నారా టాపిక్? విన్నారా?
2: విన్నాను విన్నానండి. యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్ 13th 2013,
1: ఓకే,
2: అయితే ఆ డే నాడు నాకు అంటే ఆ రోజు నాకు చూపు పోయిందండి.
1: అయ్యో,
2: అది ఎందువలన అయింది అనేది ఇంకా అంటే ఇంకా అది అది మన లైఫ్ సైకిల్లో అది ఒక భాగం అనుకుంటాను. కాకపోతే ఏంటంటే అక్కడికి వస్తే మనం మనుషులం కదా, ఇట్లా అయ్యి ఉండకుంటే బాగుంటుండే కదా, పడితే అలాగే పుట్టుంటుండేమో, సరే దేవుడు నాకు అదే పుట్టుకిచ్చిండేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ మంచిగా బర్త్ నుంచి మంచిగా ఉండి మిడిల్ ఏజ్ లో అది వెళ్ళిపోవడం అనేది చాలా, అరే అలా కాకుంటే బాగుంటుండే అనేది నాకు బాగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత అయినా కూడా ఎన్నో అంటే మన దగ్గర వస్తువులు పోయినా, ఆస్తి పోయినా, బంగారం పోయినా, ఎంత విలువైన వస్తువులు పోయినా, కొంతకాలమైనకన్నా సంపాదించుకోవచ్చు, వాటిని చేజెక్కించుకోవచ్చు. కానీ ఇది మాత్రము రాంది కదండి, ఇది రాంది, దీని లోపల మార్పు జరగండి, అది ఇట్లా జరగకుంటుంటే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొందరు పెద్దవాళ్ళ మాటలు విని నాకు ఎందుకంటే అది జ్ఞాపకం వస్తాయి ఏంటంటే, కొందరు కవులు ఏమంటారు అంటే జీవితం అంటే పొందడమే కాదు కోల్పోవడం కూడా, అదే జీవిత పరమార్థం, జీవితం అంటేనే ఒక వలయం అనేసి ఒక కవి అన్నాడు. జీవితము అంటే పొందడమే కాదు కోల్పోవడం కూడా, అదే జీవిత పరమార్థం, అదే జీవిత వలయం. వీలవుతే ముత్తు నుంచి విసిరినదా గాలం, మిగిలినదా శోకం, వీలవుతే పే చేయండి.
1: షూర్ సార్, తప్పకుండా.
2: హావ్ ఎ గ్రేట్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
3: హలో, హలో సార్, శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ సార్, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
3: నా పేరు రామాచారిపురం, విజయనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాండి.
1: సార్ రామాచారి సార్, గుడ్ ఈవినింగ్ సార్.
3: ఆఫ్లైన్ ఆన్లైన్ అండి?
1: ఆన్ ఎయిర్లో ఉన్నారు సార్.
3: ఏనండి, నేను మిస్సెస్ గురించి మాట్లాడుతున్నా.
1: ఓకే, చెప్పండి సార్.
3: అయితే మా అమ్మాయి, మా మిస్సెస్ ఏమైందంటే ఒక ఫస్ట్ ఒక బీపీ పెరిగిన తర్వాత డాక్టర్ కార్డు పోయినామండి, చూసుకోలేదు ఫస్ట్ లో.
1: ఓకే,
3: ఇంకొకసారి నెక్స్ట్ డే చేసినాం అనుకో, డాక్టర్ ఏమంటే బ్రెయిన్ స్టోన్ వచ్చిందని చెప్పారండి.
1: ఓకే,
3: బ్రెయిన్ స్టోన్ చెప్పిన తర్వాత ఏం చేసిన, ఒక డాక్టర్ కార్డు పోతే టాబ్లెట్ ద్వారా తక్కువ అవుతుంది, కంటిన్యూ వాడాలని చెప్పారు.
1: ఓకే,
3: సరే మంచిది అనుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా కంటిన్యూ వాడాలి, మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ భయానికి మేమేం చేసినాము, మంచి హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ ఆఫీస్ పోతే డాక్టర్ కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు.
1: ఓకే,
3: ఆపరేషన్ చేసేకి ఏమైంది అంటే, సరే అది మన అదృష్టం వాళ్ళకి మన పిల్లలు, అంటే ఆపరేషన్ చేసారు, చేసే ముందు అప్పుడే నాకు కన్ను ఇట్లా తెలిసిపోతాయి కదా మాకండి, ఒక డౌట్ వచ్చింది. అయితే ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ బాగా వచ్చింది.
1: ఓకే,
3: ఆ బ్లీడింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది డాక్టర్ నైట్ మళ్ళీ వచ్చి మళ్ళీ చేసింది.
1: ఓకే,
3: అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనే ఆలోచన చేసిన, ఆ రోజు గోళీల ద్వారా తక్కువ కాబోతుంది, ఇద్దరు ముగ్గురు డాక్టర్లు చెప్పారు కానీ వినకుండా అట్లా అయిందమ్మా. ఎందుకంటే అది మన టైం అంతే, మనము భగవంతుడు అనుకో అనుకున్నాను, మనసు అనుకున్నాను, కొంచెం బాధపడ్డానండి.
1: అంతే సార్, జీవితంలో అన్ని మనకు అనుకున్నట్టుగా జరగవు కదా సార్.
4: ఎస్ పేరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ఉద్యమంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబ పరిస్థితిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వృద్ధ తల్లిదండ్రులకు మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన రాష్ట జంతు సంక్షేమ బోర్డు సమావేశంలో వీధి కుక్కల నిర్వహణ, ఏబీసీ రూల్స్ అమలు, ప్రజాభద్రత, జంతు సంక్షేమ చర్యలపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమీక్షించారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సీనియర్ అధికారులతో కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2026పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారం, బీఎల్ఓల లక్ష్యాల పూర్తి, ఓటర్లకు సరైన సమాచారం అందించడంపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఇందిరమ్మ ఇళ్ల టవర్స్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేస్తూ పేదల ఆత్మగౌరవమే లక్ష్యంగా పైరవీలు లేకుండా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి వచ్చే బోనాల నాటికి ఉచిత రిజిస్ట్రేషన్తో ఇళ్లను అందిస్తామని చెప్పారు. జూరాల ప్రాజెక్టులో నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. పంటలెండిపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ ఏపీకి నీళ్లు తరలిపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ వైఫల్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమయం ఆదా చేసుకుంటూ వేగంగా వార్తలు అందించేందుకు ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీని, డిజిటల్ టూల్స్ను వృత్తిలో తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. టీ హబ్లో హోమా సీఎంఈ 2026 సదస్సు ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు తెలంగాణను హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సాంకేతికతను వైద్యంతో అనుసంధానిస్తూ డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేసి బీసీ మహిళలు, గురుకుల విద్యార్థులకు పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా అందించాలని అధికారులను ఆదేశించారు. చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేహెచ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ నియామకం అయ్యారని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్_ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్చి ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. సో తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఆ థీమ్స్ ఎలా ఆకట్టుకుంటున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేనైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 09 23 నెంబర్లకు కాల్ చేయవచ్చు.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం తెలంగాణలో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం, ఆనందమయం. నిలయంలో సమయం 8:13:05 అవుతుంది. సో మనం ఇవాళ తెలంగాణలో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఏం మాట్లాడుతున్నామంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి గణపతుల థీమ్స్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో హైదరాబాద్లో వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ గణేష్. కానీ ఈ బారి గణపయ్య కథ ఒక పెద్ద విగ్రహంతో మొదలైంది అసలు కాదు, కేవలం ఒక్క అడుగు విగ్రహంతో మొదలైంది. 1954 స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఖైరతాబాద్లో వినాయక ఉత్సవాలను ప్రారంభించారు. అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి గణపయ్య విగ్రహం కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉంది. ప్రజలందరూ ఒకచోట చేరి పండగను జరుపుకోవాలి, అందరినీ కలిపే వేదికగా వినాయక ఉత్సవాలు ఉండాలన్న ఆలోచనతో ఈ సాంప్రదాయం అనేది మొదలైంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం వినాయకుడు విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా చిన్నగా మొదలైన ఈ ఉత్సవం సంవత్సరాలు గడిచే కొద్దీ హైదరాబాద్లోనే ఒక ప్రత్యేక గుర్తింపుగా మారిపోయింది. 2014 విగ్రహం 60 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇక ఖైరతాబాద్ గణపయ్య ప్రత్యేకత కేవలం ఎత్తులోనే కాదు, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రూపం, ప్రత్యేకమైన సందేశంతో విగ్రహాన్ని రూపొందించడం కూడా ఈ ఉత్సవంలో ఒక సాంప్రదాయంగా మారింది. భారీ లడ్డు కూడా ఖైరతాబాద్

గణేష్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయటం వెనుక ఎంతోమంది కళాకారుల శ్రమ అనేది ఉంటుంది. మట్టి, ఆకృతులు, రంగులు, అలంకరణలు ప్రతి ఒక్కటి ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తారు. ఇటువంటి సంవత్సరాలలో పర్యావరణ రహిత మట్టి విగ్రహాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా 1954లో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఖైరతాబాద్ గణపయ్య ఇప్పుడు హైదరాబాద్ వినాయక చవితి సంబరాల్లో ఒక ప్రత్యేక సాంప్రదాయంగా మారిపోయాడు. ఇది కేవలం ఒక భారీ విగ్రహం కథ కాకుండా ఒక చిన్న ఆలోచన ఎలా తరతరాల సాంప్రదాయంగా మారిందో చెప్పే కథ అన్నమాట. ఇక ప్రతి సంవత్సరం గణపయ్య దర్శనానికి వచ్చే భక్తుల సందడి, పూజలు, ప్రత్యేక అలంకరణలు, చివరి రోజు నిమజ్జన ఊరేగింపు ఇవన్నీ కలిపి ఖైరతాబాద్ వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొస్తాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఖైరతాబాద్ వినాయకుడు కదా, ఆ తర్వాత బాలాపూర్ గణేష్ మండపం, అలాగే లడ్డు స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923 నెంబర్లకు కాల్ చేయవచ్చు. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆర్జీ ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8:24:26 అవుతుంది. ఇందాక మనం ఖైరతాబాద్

గణేష్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బాలాపూర్ గణేష్ మండపం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ మండపం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బాలాపూర్ లడ్డు కథలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు 1994లో మొదలైంది ఈ వేలం సాంప్రదాయం అనమాట. అయితే బాలాపూర్ గణేష్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి, లడ్డు వేలం. ఈ సాంప్రదాయం 1994లో మొదలైంది. ఆ సంవత్సరం బాలాపూర్కి చెందిన కొలన్ మోహన్ రెడ్డి అనే స్థానిక రైతు కేవలం 450 రూపాయలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఆ లడ్డూను ఆయన కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో పాటు తమ పొలంలో కూడా ప్రసాదంగా చల్లారట. అయితే ఆ తర్వాత వారికి మంచి జరిగిందనే నమ్మకం ఏర్పడడంతో మరుసటి సంవత్సరం 1995లో కూడా వేలంలో పాల్గొని 4500 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందనే నమ్మకం భక్తుల్లో అప్పటి నుంచే బలపడిందనమాట. అలా 450 రూపాయలతో మొదలైన వేలం పాట సంవత్సరాలు గడిచే కొద్దీ వేలల్లోకి, అలాగే లక్షల్లోకి చేరింది. 2018లో 1,660,000, 2021లో 1,890,000, 2022లో 2,460,000 పలికింది. అయితే ఈ లడ్డును దక్కించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి అదృష్టం కలుగుతాయనేవి భక్తుల నమ్మకం. వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ ప్రాంతంలో ఆలయ అభివృద్ధి, ఇతర స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారట. అయితే బాలాపూర్ లడ్డు కథలో అసలైన విశేషం ఏంటంటే, ఇది కేవలం స్వీట్ కాదు, ఒక చిన్న గ్రామంలో మొదలైనటువంటి ఒక సాంప్రదాయం. ఇప్పుడు హైదరాబాద్ వినాయక చవితి వేడుకల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది బాలాపూర్ లడ్డు అనమాట. 1994లో 450 రూపాయలతో మొదలైన ఈ ప్రయాణం ప్రతి ఏడాది ఆసక్తిని పెంచుకుంటూ కొనసాగుతుంది. అందుకే బాలాపూర్ లడ్డు అంటే భక్తి, సాంప్రదాయం, నమ్మకం, ఈ మూడింటి కలయికనే మనం బాలాపూర్ లడ్డు అని చెప్పవచ్చు అనమాట. సో ఇంకా ప్రత్యేక థీమ్స్ అనేవి ఉన్నాయి హైదరాబాద్లో, ఎక్కడెక్కడ ఏమున్నాయనేది మనం మాట్లాడుకుందాం. ఒక సాంగ్ అయితే వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం.

101.9 మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 పై మా కార్యక్రమాలు. నేను మీ ఆర్జే వినోద్. ఈరోజు మెయిన్గా మనం హైదరాబాద్లో ఉన్న గణపతి థీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన గణపతుల్లో నాగోల్లోని 72 అడుగుల మట్టి గణపతి కూడా ఒకటి. నాగోల్లో శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా కొలువు తీరిన ఈ వినాయకుడు ఏకంగా 72 అడుగుల ఎత్తులో ఉండడం ఒక ప్రత్యేకత అయితే, పూర్తిగా మట్టితో తయారు చేయడం మరో పెద్ద విశేషం. సాధారణంగా ఇంత పెద్ద భారీ విగ్రహం అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా ఇతర పదార్థాలు గుర్తొస్తాయి. కానీ నాగోల్లో మాత్రం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సహజ పదార్థాలతో ఈ భారీ గణపతిని రూపొందించారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నాగోల్లో మట్టి గణపతులను ప్రోత్సహించడం కొత్త విషయం ఏమీ కాదు. అక్కడి తిరంగా యూత్ అసోసియేషన్ గత 10 ఏళ్ళుగా మట్టి విగ్రహాలనే ప్రోత్సహిస్తుంది. అంటే ఈ నాగోల్ గణపతి మనకు ఒక గొప్ప విషయం గుర్తు చేస్తున్నాడు. వినాయక చవితి వేడుకలు ఎంత ఘనంగా జరుపుకున్నా ప్రకృతిని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. భక్తి, సంప్రదాయం, పర్యావరణ బాధ్యత, ఈ మూడింటిని కలిపిన గణపతిగా నాగోల్ మట్టి గణపతి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. సో ఇప్పుడు వినాయకుల థీమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 1980s పల్లెటూరి వాతావరణం, 80s విలేజ్ థీమ్, ఇది ఎక్కడుంది అంటే మీర్పేట్ క్రాస్ రోడ్లో ఈ వింటేజ్ గణేష్ మండపాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రెడీ చేశారనమాట. మన సంస్కృతిని 1980 నాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ మండపాలను తీర్చిదిద్దారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రత్యేకతలు ఏంటి అంటే ఎడ్ల బండి, పాతకాలపు బావి, అలాగే పల్లెటూరు ఇల్లు, ఇలాంటి సెటప్లతో నాటి రోజులను మన కళ్ళకు కట్టేలా గుర్తు చేయడానికి ఇలాంటి థీమ్తో మీర్పేట్లో ఏర్పాటు చేశారనమాట. మీరెవరైనా అంటే మీర్పేట్ సమీపంలో ఉంటే ఒక్కసారి ఈ వింటేజ్ గణేష్ పండల్ మండపాన్ని ఒక్కసారి చూసి రావచ్చు అనమాట. అలాగే హైదరాబాద్లో వనస్థలిపురం వినాయక చవితి వేడుకలు కూడా అక్కడ వినూత్నంగా థీమ్స్ ఏర్పాటు చేస్తారనమాట. అవి ఎట్లా అంటే పండ్లకి ఎంతో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ ఉండేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు భక్తులను ఆకట్టుకోవడానికి విభిన్న సామాజిక, ఆధ్యాత్మిక మరియు పర్యావరణ అనుకూల థీమ్స్తో గణనాథులను ప్రతిష్ఠిస్తారనమాట.
2: యా 2024 నుంచి 26 వినాయక ఉత్సవాల్లో వనస్థలిపురంలో సందడి చేసిన కొన్ని అద్భుతమైన థీమ్స్ అండ్ వాటి వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఫుల్ మకానా సోయా చంక్స్ వినాయకుడు. వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద సుమారు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ సంప్రదాయం కలిగిన ఉత్సవ కమిటీ వారు ఈ ప్రత్యేకమైన వినాయకుడిని రూపొందించారు. ఆ థీమ్ స్టోరీ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అండ్ ఆర్గానిక్ జీవనశైలిని ప్రమోట్ చేస్తూ పూర్తిగా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలైన పూల్ మకానా, తామర గింజలు, సోయా చంక్స్ ఉపయోగించి ఈ గణపతి విగ్రహాన్ని మరియు మండపాన్ని

0: అద్భుతంగా అలంకరించారు.
1: అలాగే ఇక్కడ హిమాలయాల థీమ్ పండలు కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారన్నమాట. అయితే ఈ వనస్థలిపురంలో అయితే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మరో అద్భుతమైన లొకేషన్ ఈ హిమాలయాల థీమ్ పండలు అన్నమాట. అయితే భక్తులకు కైలాస పర్వతం లేదా హిమాలయాల్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఆర్టిఫిషియల్ మంచుకొండలు, చల్లటి వాతావరణం, పొగమంచు మరియు గుహల వంటి సెట్టింగ్ను క్రియేట్ చేశారు. ఈ హిమాలయాల గుహల గుండా ప్రయాణిస్తూ వెళ్ళి మధ్యలో కొలువై ఉన్న వినాయకుడిని దర్శించుకోవడం భక్తులకు ఒక మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందన్నమాట.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన థీమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది స్వర్ణగిరి టెంపుల్ రీక్రియేషన్ థీమ్. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి క్షేత్ర నమూనాని మన వనస్థలిపురంలో పునఃసృష్టించారు. ఆ థీమ్ స్టోరీ ఏంటంటే, వనస్థలిపురంలోనే భక్తులకు ఒక చిన్న స్వర్ణగిరి కొండను చూసిన అనుభూతిని అందించేలా బంగారు వర్ణంతో మెరిసిపోయే ఆలయ గోపురాలు, కొండల సెట్టింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళలేని భక్తులు ఇక్కడే ఆ దివ్య రూపాన్ని చూసి పరవశించిపోతున్నారు.
1: అలాగే వనస్థలిపురంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ చరిత్ర 1990 మే 6వ తేదీన ఒక పాతకాల బావిని పూడ్చివేసే రిక్లైమెంట్ చేస్తున్న సమయంలో వినాయకుడి తొండం ఆకారంలో ఉన్న ఒక పెద్ద రాతి బండ బయటపడింది. ఆ రాతిని చెక్కి ఆ రోజే అక్కడ

శ్రీ స్వయంభు పరిశుద్ధి వినాయక స్వామి విగ్రహంగా ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభించారు. నాటి నుంచి ఈ ప్రాంతంలో వినాయక క్షేత్రాలు స్థానిక ప్రజలకు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారాయి. వనస్థలిపురంలోని ఈ థీమ్స్ కేవలం భక్తి కోసమే కాకుండా మన పురాణాలు, పర్యావరణ స్పృహను నేటి తరానికి చాటి చెప్పేలా డిజైన్ చేయబడుతున్నాయి.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. అయితే ఇంతవరకు మనం వినాయకుల మండపాలు థీమ్స్ గురించి, హైదరాబాద్లో ఒక్కొక్కటి ఎలా రూపొందించారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యంగా నిమజ్జనం, దాని జాగ్రత్తలు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నిమజ్జనం అనగానే మనం పిల్లల్లో ఒక సందడి నెలకొంటుంది. ఈరోజు వినాయకుడి నిమజ్జనం ఉంటుంది, ఆడిపాడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయనేది పేరెంట్స్ ఒక అంట ఖచ్చితంగా కనిపెట్టాలి. పిల్లల్ని అలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మనమే ఇంకా ఏం చేయలేని పరిస్థితి కూడా. సో మనం చెరువులు, సరస్సులు, నదుల్లోకి అనుమతి లేని చోట అసలు దిగొద్దు అనేది మనం ముఖ్యంగా పిల్లలకు చెప్పాలి. ప్రభుత్వాన్ని కానివ్వండి, అలాగే స్థానిక అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి నిమజ్జన ప్రదేశాల్లోనే మనం నిమజ్జన చేయడం మంచిది. అలా కాదని మనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడం అసలు మంచిది కాదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ తరాన్ని వారు కూడా నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దల పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉండాలి. ఈత రాకపోతే అసలు నీటిలోకే దిగకూడదన్నమాట. విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు లోతైన నీటిలోకి వెళ్లకుండా అధికారులు సూచించిన ప్రదేశం నుంచే మనం నిమజ్జనం చేయాలి. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఊరేగింపుల్లో రోడ్డుపై జాగ్రత్తగా నడవాలి. వాహనాలపై సామర్థ్యానికి మించి ప్రజలు ఎక్కకూడదు. డీజే పెద్ద పెద్ద శబ్దాల దగ్గర కూడా పిల్లలు, వృద్ధులు ఎక్కువసేపు ఉండకుండా మనం చూసుకోవడం బెటర్ అన్నమాట. ఆ శబ్దాలకి ఎవరికేం జరిగేది కూడా తెలియట్లేదు. సడన్గా హార్ట్ అటాక్లని, స్ట్రోక్స్ అని ఇట్లాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే వాహనాన్ని ప్రొవైడ్ చేస్తారో అందులో ఎంతమంది వెళ్ళాలో అంతమంది వెళ్ళడమే బెటర్. మనం అంతకుమించి ఎక్కినా కూడా ఆ వాహనం అది స్కిడ్ అయిపోవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. మెయిన్గా మనకి విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు ఇక్కడ ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్లాస్టిక్, థర్మాకోల్, పూజ సామాగ్రి ఇవన్నీ నీటిలో కూడా వేయకుండా నిర్దేశించిన మనకి ఏదైతే చెత్త సేకరణకు ఉంటుందో ఆ ప్రదేశాల్లోనే వేయాలన్నమాట. మొబైల్ ఫోన్, పర్సు ఇట్లాంటివి ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటి అన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, రెస్క్యూ సిబ్బంది, ఇతరుల ఎవరైతే గణపతి అధికారులు ఉంటారో వారిని సంప్రదించాలన్నమాట. మనం గణపయ్యని ఘనంగా సాగనపడం ఎంత ముఖ్యమో మనం సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకోవడం కూడా అంతే ముఖ్యం. భక్తి ఉండాలి, ఉత్సాహం ఉండాలి, కానీ భద్రతా విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం అనేది ఉండొద్దు అన్నమాట. సో ఏమంటావు వినోద్?
2: యా, 100% నువ్వు ఏదైతే చెప్పినావో ఆ జాగ్రత్తలు 100% తీసుకోవాలి. జాగ్రత్తగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలి అండ్ అదేవిధంగా ఇంటికి తిరిగి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.
1: సో అదనమాట, అందరూ బీ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో రిమ్ జిమ్ హైదరాబాద్లో కూడా మనం మాట్లాడుకోవాలి కదా, ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఒక సాంగ్ అయితే వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085223240853295509 నెంబర్లకు కాల్ చేయగలరు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:08:59 అవుతుంది. మనమున్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. విమర్శలు, నిందలను తట్టుకోగలిగితేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాం. విమర్శలు, నిందలను మనం తట్టుకొని నిలబడగల దృఢమైన మనస్తత్వాన్ని అలవర్చుకోండి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోకండి. మీతో విభేదించే స్వేచ్ఛను ఇతరులకు ఇవ్వకండి. ప్రతి చిన్న విషయానికి ఆవేదన చెందకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. సో ఇదన్నమాట. అంటే మనం ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు మనం దాన్ని ఫీల్ అవుతూ, అంటే మనల్ని విమర్శిస్తున్నారని అనుకుంటాం కదా. సో మనం ఏదైతే విమర్శను మనం తీసుకుని అలవాటు చేసుకుంటామో అప్పుడే వ్యక్తిగతంగా కాకుండా ఇట్లా లైఫ్లో ఎలా అంటే ఒక దృఢమైన సంకల్పంతో ఉంటాం. అంటే వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు కాబట్టి మనం అంటూ ఏంటో, మనం ఏ వాళ్ళు ఏ విధంగా విమర్శిస్తున్నారో దానికి తగ్గట్టుగా

మనం స్పందించి అది సాధించాలనే కసి మనలో పుడుతుంది. అలా కాకుండా మనకి అలాంటి వ్యక్తి ఒక పర్సన్ మనకు విమర్శ చేయకపోతే మనం ఏంటో తెలియదు, మనం అలాగే సోమరిపోతుల్లా ఉంటాం అనమాట. అలానే మిమ్మల్ని విమర్శ చేయాలి అని కాదు, కాకపోతే ఎవరైనా విమర్శ చేసినా కూడా మనం ఎలా తీసుకోవాలంటే వాటిని తట్టుకోగలిగే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అలా విభేదించే స్వేచ్ఛను మనం ఇతరులకు ఇవ్వకుండా ప్రతి చిన్న విషయానికి మనం ఆవేదన చెందడం, వాళ్ళతో గొడవకు వెళ్ళడం ఇదంతా చేయడం కన్నా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఆ విమర్శను తట్టుకుంటూ ముందుకెళ్ళడమే లైఫ్ అనమాట. సో అదనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz. నేను మీ ఆర్చే ప్రశాంతి.

0: Hyderabad's vibe. FM Rainbow brings it alive.
1: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
0: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
0: stay tuned,
1: stay bright.
0: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్లో. సో కృతజ్ఞత భావం లేని వ్యక్తులు స్వీయ పురోగతిని చూసుకోలేరు. తమ వద్ద ఉన్నటువంటి వాటిని పట్టించుకోకుండా లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. మీ లక్ష్యం పెద్దదైతే దాన్ని అందుకునేందుకు ప్రయత్నించే క్రమంలో దక్కే చిన్న చిన్న విజయాలను అభినందించడం నేర్చుకోండి. కృతజ్ఞతాభావం మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. చాలా బాగుంది కదండి ఈ కొటేషన్. ఎలా అంటే, ఎవరి దగ్గరైనా సరే ఉన్న వాటిని పట్టించుకోకుండా లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతుంటారు. అంటే అది మానవ నైజమే అంత అనుకోండి. ఎవరమైనా సరే మనం ఇవేవి పట్టించుకోకుండా మన లక్ష్యాన్ని పెద్దదిగా పెట్టుకొని దాన్ని అందుకునేందుకు ప్రయత్నించే క్రమంలో మనకేవైతే చిన్న చిన్న విషయాలను అభినందించేవారు ఉంటారో వాటిని తీసుకోవటం మనం నేర్చుకోవాలి. మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. మన ఆలోచన విధానాన్ని కూడా అది మారుస్తుంది. మన లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు, మనం ఒకరి నుంచి హెల్ప్ పొందినప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటే మనం ఆ రోజంతా సాటిస్ఫాక్షన్గా, చాలా హ్యాపీగా, మనం ఏదో సాధించినట్లుగా ఉంటాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కృతజ్ఞతాభావంతో ఉండాలన్నమాట. సో అదనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:22:46 కావస్తుంది. నేను బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: నేను మీ ఆర్జే వినోద్. నేను కూడా సైన్ ఆఫ్ ఇస్తున్నాను. అందరికీ బాయ్ బాయ్.
1: సో ఇప్పుడు వినాయకుని నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి అందరూ బీ కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా, పర్యావరణ రహితంగా, ఎలాంటి పర్యావరణ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా, అన్ని పర్యావరణాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేస్తూ, వినాయకుడి నిమజ్జనంలో ఎలాంటి అపశృతి జరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ఒక కన్నేసి ఉంచి అందరూ ఈ నిమజ్జనాన్ని చాలా హ్యాపీగా, సేఫ్గా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.